శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో టెర్రరిజంపై దేశం అవలంబిస్తున్న విధానాన్ని ప్రధానమంత్రి వివరించారు. దేశ రైల్వే వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమూలంగా మార్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని సబర్మతి రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రాష్టంలో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న 4 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులను క్రమబద్దీకరించి కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వార్డు అడ్మినిస్టేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీ అయ్యే పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేస్తామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రాన్ని నిలపడమే మన ముందున్న లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిన్న రాష్టస్థాయి వేడుకలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, ఎన్ఆర్ఐ కోటా, ప్రైవేట్, నాన్ మైనారిటీ వైద్య కళాశాలల్లో యాజమాన్య సీట్ల మొదటి విడత కౌన్సిలింగ్కు అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ రోజు సాయంకాలం 5 గంటల్లోగా ఆప్షన్లు ఇవ్వాలని తెలియజేసింది. కేదార్నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా కొండచరియలు విరిగిపడటంతో తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది యాత్రికులు ఈ యాత్రలో చిక్కుకుపోయారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, తుపాను సంబంధిత ఘటనల్లో రాష్ట వ్యాప్తంగా 56 మంది మృతి చెందారు. మరో 46 మంది గాయపడ్డారు. సీతాపూర్ జిల్లాలో అత్యధికంగా 7 ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం వాహన సేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ సాయంకాలం 6:30 నుంచి 11:30 వరకు జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:04 దాటి 9 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికి కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము ఫాలో అప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు ఇవ్వకపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది దొరుకుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకులకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక, కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
3: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలాహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్.

క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువలు.

0: విచ్చే ధీరా ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 7:04 దాటి 56 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యుటి అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
3: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. ఏ మెషిన్ క్యాన్ అనలైజ్, ఏ రోబోట్ క్యాన్ అసిస్ట్, బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. ఎన్ అల్గోరిథం క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్, బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ ఎ డాక్టర్ హూ క్యాన్ లిసన్, అండర్స్టాండ్, రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.
2: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి

0: చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నతస్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబి అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाख मंत्री राजीव रंजन सिंह పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2 బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ లో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10

30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠ భరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపులు సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరైతే మన విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే మన స్టూడియోలో సమయం చూస్తే 7:20 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక ఊరిలో చాలా ఫేమస్ అయిన కుమ్మరు ఉండేవాడు అనమాట. ఆయన చేసే ప్రమిదలు, కుండలు చాలా డిమాండ్లో ఉండేవి. ఒకరోజు ఒక యువకుడు ఆయన దగ్గరికి వచ్చి, సార్, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎంత కష్టపడినా గుర్తించట్లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు. అప్పుడు ఆ కుమ్మరు నవ్వి పక్కనే ఉన్న పచ్చి మట్టి ముద్దను చూపించి ఇలా అన్నాడు, ఈ మట్టిని చూసావా, దీన్ని తొక్కి తొక్కి నీళ్లు పోసి ఆకారం ఇచ్చేటప్పుడు ఇది చాలా నలిగిపోతుంది, కానీ ఆ తర్వాత కూడా దీన్ని 300 డిగ్రీల మంటలో కాలుస్తాను, ఆ వేడిని తట్టుకొని బయట పడితేనే అది ఒక అందమైన బలమైన కుండగా మారి పూజ గదిలోనో డ్రాయింగ్ రూమ్లోనో రాజాగా నిలబడుతుంది, మంటల్లో కాలకుండా పచ్చిగా ఉన్నప్పుడు నీళ్లు పడితే అది కరిగిపోతుంది అని చెప్తాడు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన లైఫ్లో వచ్చే కష్టాలు సవాళ్ళు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలో ఉన్న అసలైన స్ట్రెంత్ని బయటకు తీసి మన వాల్యూను పెంచడానికే వస్తాయి. ప్రెషర్ పెరిగినప్పుడే బొగ్గు వజ్రంగా మారుతుంది. అందుకే కష్టాలు వచ్చినప్పుడు వై మీ అనకండి, ట్రై మీ అని ముందుకెళ్ళండి అదనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ కాఫీ టైంలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, గోదావరి మో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉన్ని కృష్ణ అని ఆయన చిత్ర గారు పాడగా వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:27 దాటి 53 సెకండ్లు కావస్తుంది మన ఉన్న కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో స్టోరీ అయితే షేర్ చేసేసా, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు సెప్టెంబర్ 28, క్యాలెండర్లో చాలా ప్రత్యేకమైన రోజు అండి, అదే ప్రపంచ రాబిస్ దినోత్సవం. ఏంటి సౌజు ఉదయాన్నే ఈ డిజీజ్ గురించి వ్యాసాలు చెప్తున్నావు అని అనుకుంటున్నారా, ఒక్క నిమిషం ఆగండి. ఇది కేవలం ఒక వ్యాధి గురించి మాత్రమే కాదండి, మన ఇంట్లో ఉండే పెంపుడు

జంతువుల ఆరోగ్యం, అలాగే మన వీధిలో తిరిగే ప్రాణుల బాధ్యత, అలాగే మనందరి ప్రాణరక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. అసలు ఎందుకు ఈ సెప్టెంబర్ 28ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే కనుక, చరిత్ర పేజీలు ఒక్కసారి తిరిగేస్తే ర్యాబిస్ వ్యాధికి మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కనుగొని వైద్య ప్రపంచంలో సరికొత్త విప్లవం సృష్టించిన గొప్ప శాస్త్రవేత్త లూయీ పాశ్చర్. ఆయన వర్ధంతి జ్ఞాపకార్థంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ సెప్టెంబర్ 28న అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారనమాట. మరి ఇంకా దీని గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తులసి మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక సాగర్ అండ్ చిత్ర గారు పాడగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:34 దాటి 30 సెకండ్ కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. ఈ కాఫీ టైంలో మనమైతే ర్యాబిస్ వ్యాధి గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. అసలు ఎందుకు ఈ ర్యాబిస్ ఇంత ప్రమాదకరం అంటే కనుక నిజం మాట్లాడుకుంటే ర్యాబిస్ వైరస్ వల్ల వచ్చే చాలా తీవ్రమైన నాడీ వ్యాధి అన్నమాట. పిచ్చి కుక్కలు, పిల్లులు లేదా ఇతర వ్యాధి సోకిన జంతువులు కరిచిన గీరిన ఈ వైరస్ మన శరీరంలోకి చేరుతుందన్నమాట. ఒక్కసారి లక్షణాలు బయటపడితే దీని చికిత్స చేయడం దాదాపు అసాధ్యం. కానీ ఇక్కడే అసలైన మెలకుందండి. ఏంటి అంటారా, ర్యాబిస్ 100% నివారించదగిన వ్యాధే. సరైన సమయంలో అవగాహన, సరైన వ్యాక్సినేషన్ ఉంటే ఈ వ్యాధిని మన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా తరిమి కొట్టచ్చు అనమాట. రీసెంట్గా ఒక చిన్న బాబు కూడా ఈ ర్యాబిస్ వల్ల చనిపోయారు. ఎలా అంటే, వాడికి ముఖం మీద చిన్న గీరుకుని ఏదో దెబ్బ ఉంటే దాని మీద కుక్క నాకడం వల్ల గీరలేదు అలా అని కరవలేదు, జస్ట్ అది నాకడం వల్ల ఆ ర్యాబిస్ వ్యాధి రావడం వల్ల రీసెంట్గా ఒక చిన్న బాబు కూడా చనిపోయాడు. సో ర్యాబిస్ ఎంత డేంజరో అలానే వ్యాక్సినేషన్ కూడా సరైన టైంలో వేయించుకుంటే, సరైన వ్యాక్సినేషన్ పడితే కనుక 100% దాన్ని మనం నివారించవచ్చు అనమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆనంద్ మో నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక కేమ్ రాధాకృష్ణన్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా, కేమ్ రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:41 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం గురించి అయితే మాట్లాడుతున్నాం కదా, మరి దీనికి మనం చేయాల్సిన ప్రాథమిక బాధ్యతలు ఏంటి అంటే కనుక, మన చిన్నప్పుడు బుక్స్ వెనకాల చదువుకుంటూ ఉన్నాం కదా, మీ అందరికీ తెలిసిందే, ఒక్కసారి రిమైండ్ చేస్తాను. మన ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు కానీ ఉంటే వెంటనే వాటిని వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వండి. అది మీ పెంపుడు జంతువులకే కాదు, మీ కుటుంబానికి కూడా రక్షణను గుర్తుపెట్టుకోండి. ఇంకా భగవంతుడా అని కుక్క లేదా ఏదైనా జంతువు కరిస్తే ఆందోళన చెందకుండా ఫస్ట్ ఆ గాయాన్ని కనీసం 15 నిమిషాల పాటు ప్రవహించనీరు అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద సబ్బుతో బాగా కడగాలన్నమాట. ఇది వైరస్ తీవ్రతను దాదాపు తగ్గించేస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే నాటు వైద్యాలు పసర్లో రాసి టైం వేస్ట్ చేయకండి. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి కరెక్ట్ టైంలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వీధి కుక్కలను చూసి భయపడి వాటిపై రాళ్ళు వేయడం లేదా హింసించడం చేయకూడదు. వాటికి కూడా ర్యాబిస్ టీకాలు వేసేలా స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలి. ఇంకా సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏంటంటే మన పెట్స్కి వ్యాక్సిన్ వేయించడం లేదా కుక్క కరిచినప్పుడు సరైన అవగాహనతో వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక అమూల్యమైన ప్రాణాన్ని అయితే కాపాడుతుంది. ఒకే ఆరోగ్యం, 0 మరణాలు అనే లక్ష్యంతో ముందడుగు వేద్దాం. జంతువులను ప్రేమిద్దాం, ర్యాబిస్ రహిత

సమాజాన్ని నిర్మిద్దాం. ఇక లేట్ చేయకుండా ఈ రోజంతా అంటే ఈ కాఫీ టైం అంతా మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచడానికి ఒక సూపర్ హిట్ మెలడీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వేదు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కుమారి 21F నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక యాజ్ ఇన్ పాడగా దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి అండ్ అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:51 దాటి 45 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇంకో డే స్పెషల్ కూడా ఉందండి. అదేంటిదంటే సమాచారానికి సార్వత్రిక ప్రాప్యత కోసం అంతర్జాతీయ దినోత్సవం అనమాట. ఏంటి సౌజీ ఇంత పెద్ద పేరున్న రోజు గురించి చెప్తున్నావు, అసలు దీని అర్థం ఏంటి అని అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలి అంటే గనక తెలుసుకునే హక్కు, సమాచారాన్ని పొందే స్వేచ్ఛ. మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరైన నిజమైన సమాచారం పొందే హక్కు ఉండాలని యునెస్కో మరియు ఐక్యరాజ్య సమితి కలిసి ఈ దినోత్సవాన్ని ప్రకటించాయన్నమాట. మన ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు చట్టం ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. ప్రభుత్వ నిర్ణయాలు ఏంటి, ప్రజాధనం ఎలా ఖర్చు అవుతుంది, మన హక్కులేంటి అని ప్రశ్నించడానికి మరియు తెలుసుకోవడానికి మనకు ఉండే అతిపెద్ద ఆయుధమే ఈ సమాచార ప్రాప్యత అన్నమాట. మరి ఇది ఒక ఆర్జేగా ఒక మీడియా వాయిస్గా ఈరోజు నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటారా, మనకు సరైన సమాచారం తెలిసినప్పుడే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రూమర్స్ చాలా వేగంగా వ్యాపించేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సరైన విశ్వసనీయమైన వాటిని పొందడం మరియు ఇతరులకు అందించడం మన బాధ్యత కదా. సో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యుడికి కూడా రేడియో మరియు అలాగే పత్రికలు డిజిటల్ మాధ్యమాల ద్వారా సమాచారం అందాలంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:53 దాటి 26 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి అయితే బై బై చెప్పేస్తూ మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్సు మేళ నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐఆర్ యాప్ ద్వారా 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని వెల్లడించారు. దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను అందజేశారు. తిరువనంతపురంలో నిన్న వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 41.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లను కోల్పోయి 300 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 23 సెకండ్లు కావస్తుంది. మనం ఇంటర్పేం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఒక మోటివేషనల్ కోట్ మాత్రమే కాదండి. ఇది మన లైఫ్ని ఇబ్బందుల నుండి బయటకు లాగే ఒక పవర్ఫుల్ రియాలిటీ చెక్ అన్నమాట. మరి ఈ మాట ఎవరు చెప్పారు అంటే బిలియనీర్ వేన్ హ్యూజెన్గా చెప్పారనమాట. ఏమని, కలల ప్రపంచంలో విహరించే డ్రీమర్

కి ఆ కలల్ని నిజం చేసే డూయర్స్ కి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏంటో ఈరోజు కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఆయన ఎలా వర్ణించారు ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సమ్మోహనము నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా, వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామజోగేశాచి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే వెన్ గారు చెప్పిన కొటేషన్ గురించి మాట్లాడుతూ అన్నా కదా, మనందరికీ రాత్రి వేళలో కలలు వస్తాయి. నేను పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలి, ప్రపంచం అంతా చుట్టేసి రావాలి, సమాజంలో ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలి అని చాలా కలలు కంటూ ఉంటాం. ఊహించుకోవడానికి రూపాయి ఖర్చు లేదు, పడే శ్రమ లేదు. అందుకే మనలో చాలామంది కలలు కనడానికే బాగా అలవాటు పడిపోతాం. కానీ కలలు కనడం అనేది కేవలం ఒక విష్ లిస్ట్ మాత్రమే. ఆ కలకి ఊపిరి పోయాలి అంటే ప్రతి ఉదయం నిద్ర లేవగానే మన సమయం, మన చెమటను పెట్టుబడిగా పెట్టాల్సిందే. వెన్గర్ కూడా 0 నుంచి మొదలుపెట్టి వెస్ట్ మేనేజ్మెంట్, బ్లాక్ బస్టర్ వీడియో, ఆటోనేషన్ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ నిర్మించి Fortune 500 జాబితాలో నిలబడ్డారంటే ఆయన కేవలం ఆలోచనలతో ఆగిపోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి రంగంలోకి దిగారు. సో మన డే ఎంత పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తే మన విజయం కూడా అంత త్వరగా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జెంటిల్మెన్ మూవ్ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ అండ్ ప్రణవి పాడగా, మోహన్ శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:22 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన వెన్ గారు చెప్పిన మాటల గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మార్నింగ్ అలారం అవుతుంది, ఆ టైంలో మన చేతిలో ఉండేవి రెండే రెండు మార్గాలు. ఏంటి వాళ్ళు గెస్ చేయండి. ఒకటి, స్నూజ్ బటన్ అవసరం, ఎందుకంటే అలారం మోగుతూనే ఉంటుంది. ఆ స్నూజ్ బటన్ ప్రెస్ చేస్తూనే ఉంటాం, దుప్పటి కప్పుకుని ఆ కలల్ని అలాగే ముందుకి కొనసాగిస్తూ ఉంటాం. అలా ఒక టైప్లో ఉంటారు. ఇంకొకరు ఎలా ఉంటారంటే, అమ్మో టైం అయిపోయిందని చెప్పి కరెక్ట్ టైంకి అలారం మోగగానే మంచం దిగి ముఖం కడుక్కొని ఆ కలలను నిజం చేయడానికి మొదటి అడుగు వేయడం. ఈ రెండు దారులే మన దగ్గర ఉంటాయండి, ఒకటి స్నూజ్ బటన్, ఒకటి స్టాప్ బటన్. ఈ రెండు బటన్స్లో ఏ బటన్ మనకి అవసరమో తెలుసుకొని ఆ దాన్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే విజయం మన సొంతం అవుతుంది. ఇంకా వెన్ గారు చెప్పిన మాటల గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఎలా అంటూ పంజాబీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ శ్వేత పండిట్ పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:34 దాటి 16 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన వెన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. కొందరు విజయం గురించి కలలు కంటారు, మరికొందరు ప్రతి ఉదయాన్నే లేచి దాన్ని సాకారం చేసుకుంటారు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. జనరల్గా ఒకసారి ఆలోచించండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటూనే ఉంటుంది. అంటే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, సూపర్ కార్ కొనాలి, కొండపైన ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి. అబ్బో, ఆశలకి ఊహలకి అసలు హద్దే ఉండదండి. రాత్రి పడుకున్నప్పుడు మనం కనే ప్రతి కళ మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడంతా హ్యాపీనే, కానీ అసలు సిసలైన మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? తెల్లవారుజామున మన అలారం మోగినప్పుడు అనమాట. ఆ అలారం మోగానే అబ్బా ఇంకో 5 నిమిషాలు పడుకుందాంలే అని స్నూజ్ బటన్ నొక్కేవాళ్ళు కొందరైతే చాలే పడుకుంది, ఇంకా లేచి నా కళల వేట మొదలుపెట్టాలి అని బెడ్ దిగి కాలర్ ఎగరేసేవాళ్ళు మరికొందరు ఉంటారు. వెన్ గారు ఒక గొప్ప విజేత చెప్పిన ఈ మాటలు సరిగ్గా మనకి చాలా సూటబుల్గా మన లైఫ్కి సెట్ అవుతుంది. కళలు కనడం చాలా ఈజీ, పైసా ఖర్చు లేని పని కదా. కానీ ఆ కళలకి ప్రాణం పోయాలంటే మాత్రం స్వీట్ స్ట్రగల్ మరియు సాక్రిఫైస్ తప్పవన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రగతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆనందమో నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక మల్లికార్జున్ అండ్ సుమంగ్లి పాడగా సిరివనెల్ సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి స్టూడియోలో సమయం చూస్తే 8:41 దాటి 7 సెకండ్లకు వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో మన వెన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మనం రోజు చూస్తూనే ఉంటాం, అందరూ సక్సెస్ కావాలనే అనుకుంటారు, కానీ ఆ సక్సెస్ సీక్రెట్ ఎక్కడుందో తెలుసా అండి? మన ప్రతిరోజు ఉదయంలోనే దాగి ఉంటుందన్నమాట. సూర్యుడి కంటే ముందే నిద్రలేచి తమ పనుల్లో మునిగిపోయే వాళ్ళకి, రోజంతా ప్రణాళికాబద్ధంగా కష్టపడే వాళ్ళకి విజయంతో డేటింగ్ చేసే ఛాన్స్ తొందరగా దొరుకుతుందన్నమాట. ఇంకా రోజువారీ క్రమశిక్షణే అంటే డైలీ డిసిప్లిన్ మనల్ని సాదాసీదా మనుషుల నుంచి గ్రేట్ లీడర్స్గా కూడా మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కలలు కనేటప్పుడు ఆ ఉత్సాహం, ఓహల విహరించేటప్పుడు వచ్చే ఆ కిక్, దాన్ని నిజం చేస్తే వచ్చే కష్టాలను చూసి అస్సలు పారిపోకూడదు. రోజు ఉదయాన్నే లేవడం అనేది కేవలం నిద్రను వదిలించుకోవడమే కాదండి, మన లక్ష్యం వైపు ఒక అడుగు ముందుకు వేయడం, మన బద్ధగాని జయించడం అని గుర్తుపెట్టుకోవాలి. సో మై డియర్ లిజనర్స్, మీరు కేవలం డ్రీమర్స్గా మిగిలిపోవాలనుకుంటున్నారా, లేక మీ డ్రీమ్ని రీఛార్జ్ చేసుకుని నిజం చేసే డూయర్గా అవుతారా? నిర్ణయం మీదే. అలారం మోగినప్పుడు విసుక్కోకండి, అది మనల్ని లేపడానికి వచ్చిన శత్రు కాదు, మన కలల్ని సాకారం చేసుకుని అక్కడ వచ్చిన ఒక కెప్టెన్ కాల్ అనుకోండి, అప్పుడు విజయం అసలు మన కోసం ఎదురు చూస్తుంది అదనమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విదుహవర్తి ఎఫ్ఎం 101.3.

ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే అనురాగ్ కులకర్ణి పాడిన భీమా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:40 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి వెన్ గారు చెప్పిన కళల గురించి, కొటేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. మన జీవితం ఎటువైపు వెళ్తుందో మనకి మాత్రమే అర్థమవుతుందండి. రోజువారీ క్రమశిక్షణ అనేది మైండ్ గేమ్తో మొదలవుతుంది. 3 పూట్ల తినమని పొట్ట చెప్పదండి, టైం చెప్తుంది, అమ్ము ఇంత టైం అయింది టిఫిన్, లంచ్ ఆర్ డిన్నర్ చేయాలని. సో ఏ పని చెయ్యాలన్నా మన మైండే చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు నిద్రను వదిలేసుకుంటారు. అందుకే అంటారు నిద్రను జయించిన వాడు దేన్నైనా జయించగలడు అని. అసలు ఉదయం దొరికే ప్రశాంతమైన సమయం ఉంది, అది మన ఆలోచనలకు ఒక పదును, మన ప్రణాళికలకు ఒక వేనిస్తుంది. సో మార్నింగ్ నిద్ర లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: FM 101.3.

సౌజన్య, మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సాహసం సువాసగా సాగిపో నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక విజయప్రకాష్ పాడగా ఏ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం వెన్ గారు చెప్పిన కొటేషన్ అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా, కొందరు విజయం గురించి కలలు కంటారు, మరికొందరు ప్రతి ఉదయాన్నే లేచి దాన్ని సాకారం చేసుకుంటారు అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మరి ఇంకా ఏంటి లాస్ట్గా అంటే, డ్రీమర్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. రేపటి నుంచి మొదలు పెడతా, సోమవారం నుంచి జిమ్కి వెళ్తా, న్యూ ఇయర్ నుంచి కొత్త అలవాటు చేసుకుంటా అని సాకులు వెతుకుతారు. అదే డ్యూయర్స్ అయితే ఈరోజే ఆ సమయం, మూడున్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రతిరోజు నిలకడగా తమ పనిని తాము చేసుకుంటూ పోతారు. సాధారణ మనుషులకి గొప్ప విజేతలకి ఉన్న తేడా శక్తి సామర్థ్యాల్లో కాదు, కన్సిస్టెన్సీ అనబడే ఆ నిలకడలోనే ఉంటుందన్నమాట. ఆ చిన్న లైన్ ఏంటంటే అదేనమాట, ఆ కన్సిస్టెన్సీ నిలబడే తత్వం అనమాట, ఆ మాట మీద నిలబడే తత్వం. సో కలలు కనడం తప్పు కదండి, కానీ ఆ కలలకే పరిమితమైపోవడం మాత్రం మన సామర్థ్యానికి చేసే పెద్ద ద్రోహం అనమాట. రేపు ఉదయం అలారం మోగినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పోటీ ప్రపంచంతో కానే కాదండి, మనలోని బద్ధకంతో అని గుర్తుపెట్టుకోండి. రేపటి సూర్యోదయాన్ని మన విజయానికి తొలిమెట్టుగా మార్చుకోవాలి. విజయం మన వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మనం ముందుకు నడవడానికి ఎటువంటి అలారంలు ఆఫ్ చేయకుండా, స్నూజ్ బటన్ చేయకుండా అలారం మోగానే లేవడానికి సిద్ధంగా ఉండండి. రేడియో పార్ట్నర్గా మీ ఆర్జే ఎప్పుడు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. దేశ రైల్వే వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమూలంగా మార్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని సబర్మతి రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రాష్టంలో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న 4 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు క్రమబద్దీకరించి కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వార్డు అడ్మినిస్టేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీ అయ్యే పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేస్తామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రాన్ని నిలపడమే ముందున్న లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిన్న రాష్టస్థాయి వేడుకలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని అన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ కోట, ప్రైవేట్ నాన్ మైనారిటీ వైద్య కళాశాలల్లో యాజమాన్య సీట్ల మొదటి విడత కౌన్సిలింగ్కు అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ రోజు సాయంకాలం 5 గంటల్లోగా ఆప్షన్లు ఇవ్వాలని తెలిపింది. కేదార్నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా కొండ చర్యలు విరిగిపడడంతో తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది ఈ యాత్రలో చిక్కుకుపోయారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, తుపాను సంబంధిత ఘటనల్లో రాష్ట వ్యాప్తంగా 56 మంది మృతి చెందారు. మరో 46 మంది గాయపడ్డారు. సీతాపూర్ జిల్లాలో అత్యధికంగా 7 ప్రాణాలు కోల్పోయారు. అనేక జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తిరుమల స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 12 నుంచి 20 తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్యదేశక గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు, రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా యువ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అదన్ సామి అండ్ సుజాత పాడగా ఎర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వీటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:09 దాటి 29 సెకండ్లు అయిపోయిందనమాట. మనం వెంటరిపోయాం జొరుగ హుషారుగాలోకి. ఈరోజు మన జొరుగ హుషారుగాలో మనం ఒక భారీ విషయం గురించి, ఒక లోతైన విషయం గురించి, లక్షలాది రహస్యాలను తనతో

దాచుకుని కూడా ప్రశాంతంగా ఉండే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటా అని అనుకుంటున్నారా? అది ఏంటిదంటే సముద్రం. మీకు తెలుసా, మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే సముద్రం కేవలం ఉప్పు నీటితో నిండిన ఒక పెద్ద రాశి మాత్రమే కాదు, అదొక అనుభూతి, అదొక సంపూర్ణమైన భావోద్వేగాల జీవవర్ణ వ్యవస్థ. తెలుగులో మనం దాన్ని సముద్రం అంటాం. ఆ పదాన్ని ఒక్కసారి గట్టిగా పలకండి, సముద్రం. దానిలో ఒక సహజమైన లయ ఉంది కదూ. అది పైకి లేచి ఒడ్డున పడి మెల్లగా చీకట్లోకి తిరిగి వెళ్ళిపోతున్న అలలా వినిపిస్తూ ఉంటుంది. యుగ యుగాలుగా కవులు దాని గురించి రాశారు. ప్రేమికులు దాని పక్కన కూర్చున్నారు. విరిగిన హృదయాలు తమ బాధను దానికి చెప్పుకున్నాయి. కానీ ఎందుకు? జీవితం కాస్త నిశ్శబ్దంగానో లేదా కాస్త గందరగోళంగానో మారినప్పుడల్లా మనమందరం సముద్రం వైపు ఎందుకు పరిగెడతాం? ఈ ఉదయం ఈ జోరుగా ఉషరగలం. దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కేరిందమ్మ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా మీకేజీ మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:22 దాటి 53 సెకండ్లకు వస్తుంది మనవనం జోర్గోషర్గలం. నేనైతే సముద్రం గురించి మాట్లాడుతున్నా కదా, సముద్రం మనల్ని ఎప్పుడూ అడ్డుకోదని ఎప్పుడైనా గమనించారా? మనం రాత్రి 11 గంటలకు తడు ఇసుక మీద నిలబడి ఆ అనంతమైన నల్లని మేఘాల వైపు చూస్తూ మన నిరాశల్ని గట్టిగా అరవచ్చు. అది ఏమీ అనుకోదన్నమాట. లైక్ ఏమంటారు, మనకు రాని ఉద్యోగం గురించి కానీ, మెసేజ్కి తిరిగి ఆన్సర్ ఇవ్వని వ్యక్తి గురించి కానీ, లేదా కుటుంబానికి చెప్పడానికి భయపడే కళల గురించి కానీ, దేని గురించి అయినా దానికి చెప్పచ్చు అనమాట. మరి సముద్రం ఏం చేస్తుంది? అది కేవలం వింటుంది. అలల యొక్క ఆ స్థిరమైన లయబద్ధమైన ష్ అనే శబ్దంతో అది ప్రతిస్పందిస్తుంది. అది ఎలా ఉంటుందంటే, సముద్రం ఇలా చెప్తున్నట్లు, హలో, మీరు చెప్పేది నేను వింటున్నాను. నేను లక్షలాది సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. నేను చాలా చూశాను. మీ చెడ్డ రోజు కేవలం ఒక చిన్న అల మాత్రమే. లోతుగా శ్వాస తీసుకోండి, దాన్ని వదిలేయండి. మీకు ఈ సముద్రం చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే, మీ నుండి గంటకు ఎటువంటి డబ్బులు కూడా వసూలు చేయకుండా మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా విషయాలు ఈ సముద్రం గురించి తెలుసుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆవరమో నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక యువన్ శంకర్ రాజా అండ్ తన్వి పాడగా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేయగా వెన్నెలకంటి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:33 దాటి 45 సెకండ్లుగా వస్తుంది. మనవనం జోరుగా విషయాలు. నేనైతే సముద్రం గురించి మాట్లాడుతున్నా కదా, తీరం నుండి చూస్తే సముద్రం చాలా సాధారణంగా కనిపిస్తుందండి. ఆకాశాన్ని కలిసే నీరు, పోటు, తగ్గుదల. కానీ స్కూబా మాస్క్ పెట్టుకున్న లేదా శాటిలైట్ మ్యాప్ చూసినా మీకు అర్థమవుతుంది అక్కడ లోపల పూర్తిగా గందరగోళం ఉంటుందని. దాగి ఉన్న ప్రవాహాలు, నీటి అడుగున అగ్నిపర్వతాలు, చిమ్మ చీకట్లో మెరిసే జీవులు, ఇంకా మనం ఇంతవరకు గుర్తించినంత లోతైన అగాధాలున్నాయి. మరి ఇది కూడా మనలాగే లేదా చెప్పండి. బయటికి మనం ఉత్తమమైన దుస్తులు ధరించి, చక్కని చిరునవ్వు చిందించి, ఓ మంచి స్టోరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరితో అవును నేను చాలా బాగున్నాను అని చెప్పుకుంటాం. కానీ లోపల, మన లోపల మనకంటూ కొన్ని రహస్య ప్రవాహాలు ఉంటాయి. మనం బయటపడ్డని జ్ఞాపకాలు, భవిష్యత్ గురించిన

ఆందోళనలు మరియు ఉప్పొంగడానికి సిద్ధంగా ఉన్న తీవ్రమైన ఆవేశాలు మనకుంటాయి. సంక్లిష్టంగా ఉండటంలో తప్పులేదని సముద్రం మనకి గుర్తు చేస్తుందన్నమాట. ఇంకా సముద్రం మనకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తుందో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఓ దేవుడ నుంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, లియోన్ జేమ్స్ అండ్ అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:39 దాటి 36 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగోషారు గాలం. నేనైతే సముద్రం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా,

మన సముద్రానికి మన లైఫ్తో ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే ఒక్కోసారి ఎలా అవుతుందంటే అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. లైక్ మన మేనేజర్ అప్పుడే రాత్రి 8 గంటలకి నాకు ఇప్పుడే మన వర్క్ అప్డేట్ అంతా కావాలి, ఒక 8 కల్లా నువ్వు కరెక్ట్గా నాకు ఈమెయిల్ చేసేయాలి అంటారు. అదే టైంలో ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది, అదే టైంలో బైక్ స్టార్ట్ అవ్వలేదు. ఇవన్నీ జరిగినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? అబ్బా జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది అనిపిస్తూ ఉండదు. కానీ అప్పుడే ఆలోచించండి, బంగాళాఖాతంపై ఏర్పడిన ఒక భారీ తుఫాను గురించి ఆలోచించండి. ఎందుకంటారా, సముద్ర ఉపరితలంపై విరుచుకుపడే 40 అడుగుల అలలు, హోరుమనే గాలులు, సంపూర్ణ గందరగోళం అన్నీ ఉంటాయి. కానీ ఆ గందరగోళానికి కేవలం 100 అడుగుల కిందకు వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? పూర్తి నిశ్శబ్దం, సంపూర్ణ నిశ్చలత. అంటే ప్రస్తుతం మన జీవితంలో కూడా తుఫాను కేవలం మన అంటే పైన ఉపరితలం మీదే మాత్రమే ఉంటుంది. లైక్ ఈమెయిల్స్, ట్రాఫిక్, సౌండ్స్ లాంటివి అన్నమాట. ప్రశాంతంగా గడపడం, దీర్ఘ శ్వాస తీసుకోవడం లేదా కాసేపు నడవడం ద్వారా మనలో అంతర్గత లోతును పెంచుకోవచ్చు అన్నమాట. ఎందుకంటారా, మన అంతరాత్మ బలంగా ఉన్నప్పుడు పైన ఎన్ని తుఫాన్లు వచ్చినా మనల్ని కదిలించలేవు అన్నమాట. అలాగే ఏదైనా ఒక ప్రాజెక్ట్పై పనిచేస్తూ ఉన్నప్పుడు లేదా పరీక్షకి సిద్ధమవుతూ ఉన్నప్పుడు, ఒక సంబంధం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమీ ఉండదు. అంటే లైక్ ఏ రిజల్ట్ ఉండవు, ప్రశంసలు ఉండవు, ఇంకా ఏమీ ఉండదు అన్నమాట. అప్పుడు ఏమనిపిస్తుంది? చాలా నీరసంగా అనిపిస్తుంది. అప్పుడు కూడా మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఈ సముద్రం మనకి ఇచ్చే గుణపడడం అనమాట. ఇంకా మీతో షేర్ చేస్తాను మోర్ ఎగ్జాంపుల్స్. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే సిద్ శ్రీరామ్ పాడిన మేజర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:45 దాటి 45 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా శరగలు. నేనైతే సముద్రం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఏంటంటే, ఒక ఎప్పుడో 6 నెలల క్రితం ఎవరితోనో మీకు గొడవ అయింది, మిమ్మల్ని బాధ పెట్టారు, లేదా ఆ స్నేహితుడు మీ నమ్మకాన్ని ఓము చేశాడు అనుకోండి. మీరు ఇప్పటికీ ఆ పగను ఒక బరువైన వీపు సంచులా మోస్తూ ఉన్నారనుకోండి. మీరు వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మీరు వాళ్ళ గురించి ఆలోచించిన ప్రతిసారి మీకు హార్ట్ పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మరి అలాంటప్పుడు సముద్రం మనకు చెప్పే పాఠం ఏంటో తెలుసా అండి? ప్రతిరోజు వేలాది బురదమైన కలుషితమైన అస్తవ్యస్తమైన నదులు సముద్రంలోకి ప్రవహిస్తాయి. కానీ సముద్రం బురద నదిగా మారుతుందా చెప్పండి? లేదు కదా. సముద్రం అన్ని జలాలను స్వీకరించి వాటిని తనలో ఇముడ్చుకుని తన విశాలత్వంతో వాటిని తటిష్ఠీకరించి సముద్రంగానే ఉంటుంది. సో ఎంత పనిచేస్తుంది చూడండి, ఎంత విశాలమైందో మన సముద్రం. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, క్షమించడం అంటే ఎదుటి వ్యక్తి చెప్పింది సరైంది అని ఒప్పేసుకోవడం కాదండి, అది సముద్రం అంతటి హృదయాన్ని కలిగి ఉండడం అనమాట. మన మనసు సముద్రం అంత విశాలంగా ఉన్నప్పుడు ఇతరుల తప్పులు మన మనసును కలుషితం చేయకుండా వాటిని మన లోతుల్లోకి కరిగిపోనివ్వాలి. అప్పుడే మనం చాలా హ్యాపీగా వాళ్ళతో ఉండగలుగుతాం అనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

మన రక్తంలో సముద్రంలో ఉన్నంత ఉప్పు సాంద్రతే ఉంటుందని అంటారు. బహుశా అందుకే మనం దాంతో అంతగా అనుబంధం ఉన్నట్లు భావిస్తామేమో. మనం సముద్రాన్ని కేవలం చూస్తూ ఉండటం లేదండి, సముద్రంలోని ఒక భాగం మనలో ప్రతి ఒక్కరిలో అలా ఉంటూనే ఉంటుందన్నమాట. సో సముద్రంలా ఉండండి, క్షమించగలిగేనంత విశాలంగా, సొంత విలువలను నిలుపుగలిగినంత లోతుగా, మరి ఎన్నిసార్లు ఒడ్డున తాకినా ముందుకు సాగిపోతూనే ఉండేంత దృఢంగా ఉండండి. ఏమంటారు? ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి మరి జోరుగా హుషారుగాకి బాబాయ్ చెప్పేస్తూ మీకు

సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్, జాతీయ స్థాయి సరస్ మేళ నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐఆర్ యాప్ ద్వారా 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని వెల్లడించారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్బంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమనంతరం ఆయన మాట్లాడారు. బ్యాంకుల 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి. 5 రోజుల పనిదినాలపై 2 సంఘాలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు ద బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అమరన్ మూవీ నుంచి. మరి అనురాగ్ కుల్కర్ణి అండ్ రమ్య బహిర పాడిన పాట అయితే విన్నారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:07 దాటి 11 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పేం హరివిల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను ఆలస్యం చేయకుండా. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ముగ్గురు ఫ్రెండ్స్ $30 ఖరీదు గల ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ $10 చెప్పిన చెల్లించారు. తర్వాత ఆ గది అసలు ధర కేవలం $25 మాత్రమే అని మేనేజర్కి తెలిసి అందులో నుంచి $5 తీసి అతిథులకు తిరిగి ఇచ్చేయమని బెల్ బాయ్కి ఇస్తాడు. బెల్ బాయ్ ఏం చేస్తాడు, చిట్కాగా ఒక $2 ఉంచుకొని ప్రతి అతిథికి ఒక్కొక్క డాలర్ తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రతి అతిథి ఎంత డాలర్ ఎంత చెల్లించినట్టు, $9 కదా, అంటే పది డాలర్లు యాక్చువల్గా ఒక డాలర్ వెనక్కి ఇచ్చాడు కాబట్టి $9 ఇస్తారు. సో బెల్ బాయ్ ఏమో $2 ఉంచుకున్నాడు. మొత్తం ఎంత అవుతుంది, 27 + 2 = 29 అవుతుంది కదా. సో క్వశ్చన్ ఏంటంటే, పోయిన ఆ $1 ఎక్కడికి పోయింది? అర్థమైందా? బాగా తికమగ్గా ఉందా? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, $30 అనుకోండి, లేకపోతే $30 ఏదో ఒకటి ఖరీదు గల ఒక గదిని అయితే అద్దెకు తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ $10 చెల్లించాలి. తర్వాత ఆ గది అసలు ధర ఏమో $25 అని మేనేజర్కి తెలిసి అందులో నుంచి ఒక $5 అతిథులకు ఇచ్చేయమని బెల్ బాయ్కి చెప్పారు. ఆ బెల్ బాయ్ ఏం చేశారు, $2 ఉంచుకొని ప్రతి అతిథికి $1 ఇచ్చాడు. అంటే $9 చెల్లించారనమాట. సో ముగ్గురు $9 చెల్లిస్తే $27. ఆ $27 ప్లస్ బెల్ బాయ్ $2, $29 ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఆ $1 ఎక్కడికి పోయింది? అది నా క్వశ్చన్ అనమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866-2488-14కి మెసేజ్ చేసేయండి. మీ ఆన్సర్స్ కోసం మీ సౌజన్య వెయిట్ చేస్తూ ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రగతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా, ఇప్పుడైతే ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 19 సెకండ్లుగా వస్తుంది మనోనమ్ హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ముగ్గురు ఫ్రెండ్స్ $30 ఖరీదు గల ఒక గదిని అద్దెకి తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ $10 చెల్లించారు. తర్వాత ఆ గది అసలు ధర కేవలం $25 మాత్రమే అని మేనేజర్కి తెలిసి అందులో నుంచి ఒక $5 అతిథులకి తిరిగి ఇచ్చేయమని బెల్ బాయ్కి ఇస్తాడు. ఆ బెల్ బాయ్ ఏమో చిట్కాగా ఒక $2 ఉంచుకుని ప్రతి అతిథికి $1 తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రతి అతిథి $9 చెల్లించగా బెల్ బాయ్ ఏమో $2 ఉంచుకున్నాడు, అంటే మొత్తం $29 అయిపోయాయి కదా. నా క్వశ్చన్ ఏంటి అడిగాను, మిగతా ఇంకో డాలర్ ఎక్కడికి పోయింది అని అడిగాను. మరి ఎక్కడికి పోయిందంటారు, చాలామంది ఆన్సర్స్ పంపించారు కదా, చూద్దాం ఎక్కడికి పోయిందో. సుమన్ ఈ పడని నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ అని పంపించారు. నాకు లెక్కలంటే భయం ముందే చెప్పారుగా అంటూ పంపించారు. పేరైతే పంపించలేదు, దేవసేన తిరుపతి నుంచి. పర్లేదు, ఇదేం లెక్కలేం కాదు, జస్ట్ మన చిన్న లాజిక్ అంతే అనమాట. శుభోదయం మేడం, హరివిలకు స్వాగతం. ఈ ప్రశ్న తిక్కమగ పెట్టింది. మరి ఆన్సర్ పంపించాలి. మహమ్మద్ ఎనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. విజయవాడ నుంచి నందు, బెల్ బాయ్ జేబులోనే ఉంది ఆ మిస్ అయిన డాలర్ అని అంటూ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య, ప్రేమకు వెళ్ళారా సినిమా నుంచి. అతనికి టిప్ ఇచ్చి ఉంటారు అని పంపించారు, కాదనమాట. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి. ప్రశ్న అడిగిన సౌజన్య దగ్గర ఉంది అంట. ఇంకా ఎంఎస్ దుర్గారావు, గుడ్ మార్నింగ్ మేడం. బెల్ బాయ్కి ఇచ్చిన $2 కలిపితేనే $9 అవుతుంది అని పంపించారు, అర్థం కాలేదు. ఇంకా గుడ్ మార్నింగ్ సౌజన్య మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. శుభ

ఏం సౌజ్ఞ గారు, మిగిలిన ఒకటి మీరు తీసుకుంటేనే లెక్క సరిపోతుంది అంటూ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు. యాంకర్ గారికి గిఫ్ట్గా ఇచ్చారంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు. సరే అందరు నాకే ఇచ్చేస్తున్నారా? సరేనండి. రిజిస్ట్రేషన్ కోసం అంట ఎవరు? అనంతపురం నుంచి ఎవరు ఎవరు? యక్షగులు గారు. ఇంకా సమాధానం మీరే చెప్పండి అంటూ వేటపాలెం రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఖచ్చితంగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ఆన్సర్ ఏం లేదు, 25 రూపాయలు ఆ రూమ్ రెంట్ కదా, 2 రూపీస్ ఆయన తీసుకున్నారు, వాళ్ళ ముగ్గురికి 1 రూపీ ఇచ్చారు. అప్పుడు 25 + 2 = 3 = 30 కదా, అందులో లాజిక్ ఏముంది చెప్పండి చెప్పండి. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒక్కసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదన్నమాట. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్కేమో బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యాన్ని తింటుంది. అయితే రైతు ఏది తినకుండా అన్నిటినీ సురక్షితంగా నదిని దాటించాడు. ఎన్నిసార్లైనా రైతు తిరగచ్చు అనమాట, అలా ఎన్నిసార్లు తిరిగాడు ఎలా అనేది మీరు నాకు ఆన్సర్ చేయాలన్నమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్, 0866-2-4888-14 మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నిన్ను కొరిమో నుంచి కార్తిక్ అండ్ చిన్మయ పాడగా గోపి సందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:43 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్బిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒకసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదు. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్క బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యం తినేస్తుంది. అయితే రైతు ఏది తినకుండా అన్ని సురక్షితంగా దాటిచ్చాడు, ఎలా, ఎన్నిసార్లు? అయితే క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అది కరెక్టే. ఇంకా ఎన్నిసార్లు అనేది అడిగాను అనమాట. ఒక్కసారి మాత్రమే అంటూ సుమని పడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు. సరే పర్లేదండి, ఆన్సర్ అయితే చెప్తాను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, అర్థం కాలేదు అంటూ పంపించారు గంగరాజు గారు పెద్దరాజుపల్లె అన్మయ్య జిల్లా నుంచి. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ జవాబు, రైతు మొత్తం 7 సార్లు నదిని దాటించాడు అంటూ పంపించారు. కాదండి, అనంతపురం నుంచి అనురాధ గారు 7 టైమ్స్ అంటూ పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి

ఇంకా భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫల్ ఫాతిమా జవాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు 2 టైమ్స్ అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్, 4 టైమ్స్ అనమాట. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ బాతు, సెకండ్ ఏమో నక్కను తీసుకెళ్లారు, తీసుకెళ్లి మళ్ళీ బాతును రిటర్న్ తీసుకెళ్లిపోతాడనమాట. థర్డ్ టైం ధాన్యం తీసుకెళ్తారు, ఫోర్త్ టైం మళ్ళీ బాతును తీసుకెళ్తారు. అదనమాట ఆన్సర్ అయితే 4 టైమ్స్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 55 సెకండ్లుగా వస్తుంది. ఈనాటికి హరిబిల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. శ్రీ సత్యసాయి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతులు, ఆహార నాణ్యత, క్యాంటీన్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లాలోని సూర్యలంక బీచ్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బ్యాంకుల 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి. 5 రోజుల పనిదినాలపై 2 సంఘాలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్సు మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐఆర్ యాప్ ద్వారా 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇళ్ల తాళాలను అందజేశారు. కృత్రిమ మేధ వల్ల హానికర ఘటనలు జరిగితే పరస్పరం సంప్రదించుకునేందుకు ఒక ఛానల్ను ఏర్పాటు చేయాలని, సైనికంగా సంక్షోభం ఏర్పడితే 2 దేశాల సైన్యాలు సత్వరం సంభాషించుకోవాలని చైనా, అమెరికా దేశాలు ప్రకటనలు వెల్లడించాయి.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. ఎస్, అఫ్కోర్స్, నేనైతే వచ్చి 25 డేస్ అయిపోయింది. సో మరి నాకైతే అండి ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ గ్యాప్లో ఒక విషయం క్లియర్గా అర్థమైందండి. మన మనసుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కడా దొరకదు అండ్ రాదు కూడా. ఇదైతే ష్యూర్ అనమాట. అందుకే మీ మనసు మాట కూడా అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 11:04 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. సో మన సినిమా కబుర్ల ప్రోగ్రామ్కి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఉన్నాయండి బోలెడన్ని కబుర్లు ఉన్నాయి, చెప్తాను, అన్నీ చెప్తాను. అండ్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఈరోజు బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరు ఏమిటి ఆ కథ కమామేషు అంతా వినాలి అంటే మీరేం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. సో మరి శృతి వస్తే నాని పాట రావాల్సిందే, కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి ప్రేమ వెల్వ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాహితి చాగంటి అండ్ ధనుజ్జయ్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి. సో మరి మనమునం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా అండి కల్కి 2 సినిమా నుంచి అయితే అప్డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ ఎలా అయితే మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అదేంటంటే ఈ కమింగ్ అక్టోబర్ మంత్ లో కల్కి 2 సినిమా షూట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక 10 డేస్ షెడ్యూల్ ఆల్రెడీ ఫినిష్ చేసేసారు షూట్ ని ఇప్పటికే అనమాట. అండ్ ఈ సెకండ్ షెడ్యూల్ లో మన డార్లింగ్ ప్రభాస్ జాయిన్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది, అది మ్యాటర్ మై డియర్ ఫ్యాన్స్, ఎంజాయ్ చేసేయండి. ఓకే సో మరి అది అనమాట మ్యాటర్. అండ్ ఇక అమరన్ హీరో శివకార్తికేయన్ ఉన్నారు కదా, ఆయన 27th ఫిల్మ్ అప్డేట్ వచ్చింది. దీని గురించి ఒక స్పెషాలిటీ ఉంది, మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూపర్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను లెనిన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

తిరుమిడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, కొన్ని సినిమాలు తమిళ వాళ్ళు తీసినవి చాలా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో నాకు ఒక సినిమా అయితే బాగా నచ్చింది, అంటే చాలా సినిమాలు నచ్చాయి, అందులో ఒకటి ఏంటంటే పార్కింగ్ అనమాట. పార్కింగ్ సినిమా, ఒక చిన్న పార్కింగ్ స్పేస్ కోసం స్టార్ట్ అయిన ఇష్యూ ఎంత పెద్దది అవుతుందంటే అసలు మనం ఊహించడం కూడా కష్టం. పార్కింగ్ స్పేస్ కోసం ఇలాంటి ఒక ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ సినిమాతో సక్సెస్ కొట్టారు డైరెక్టర్ రాజ్ కుమార్ బాలకృష్ణన్. సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో శివకార్తికేయన్ యాక్ట్ చేయబోతున్నారు. వర్కింగ్ టైటిల్ ఏమో SK-27 అని పెట్టారు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక కారు, దాని చుట్టూతో కొంతమంది రౌడీలు, ఇలా ఉందన్నమాట పోస్టర్. మళ్ళీ డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్ కి ఏమన్నా వెహికల్స్ ఫ్యాంటసీ ఉందంటారా? సో ఎక్కడ చూసినా కార్లు, బైకులు ఇలాంటి వాటి చుట్టూతో తిరుగుతుంది. ఎనీవేస్ చూద్దాం మరి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయనేది. ఓకే, సో మరి ఇంకా ఏంటంటే మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్ కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బర్త్డే రోజు. ఆయన ఎవరు ఏంటి అనేది మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి అయితే సంతోష్ నారాయణ్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇంటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం 11:30 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. యాక్చువల్గా అండి, మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మన వండర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అనమాట. సో ఆయన బర్త్డే ఈరోజు, బద్రి ఆయన ఫస్ట్ సినిమా, అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు మన టాలీవుడ్లోకి. ఆ తర్వాత ఇడియట్, అమ్మా నాన్న, తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో ఒక ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పచ్చు. మరి జనరల్గా అండి, మనం పూరి గారి సినిమాలు చూస్తే ఆయన సృష్టించిన హీరో క్యారెక్టర్స్ని చూస్తే స్పెషల్గా చాలా బోల్డ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక డైలాగ్స్ అయితే ఆయన సినిమాల్లో ఫుల్ పంచీగా ఉండడం ఆయన సిగ్నేచర్ అనమాట. సో మరి వండర్ఫుల్ డైరెక్టర్ ఇంకా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తూ మన తెలుగు సినిమా పవర్ని ఒక రేంజ్లో పెంచాలని మనం అయితే విష్ చేద్దాం. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బద్రి సినిమా నుంచి రమణ గోగుల అండ్ సునీత పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చంద్రబోస్ గారి లిరిక్లో. ఈ సాంగ్ వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పోకిరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:40 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది అండ్ మన్మున్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ రోజు భారత కోకిలగా అభిమానుల మనసులో నిలిచిపోయిన లతా మంగేష్కర్ గారి జయంతి. సో మరి ఆవిడ స్వరం అండి మన భారతీయ సినిమా సంగీతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది అని చెప్పచ్చు. మరి హిందీతో పాటు ఎన్నో లాంగ్వేజెస్ లో ఎన్నో వేల పాటలు పాడారు లతాజీ. మరి ఆవిడ జయంతి అనమాట ఈరోజు. మరి ఇంకా ఆవిడ లైఫ్ జర్నీ గురించి మనం చాలా చాలా చాలా విషయాలు ఇవాళ ధీరా షోలో మాట్లాడుకుందాం స్పెషల్గా, ఓకేనా? అండ్ మరి ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ వేణుమాధవ్ గారి జయంతి కూడా. మాస్టర్, తొలిప్రేమ, లక్ష్మి ఇలా ఎన్నో సినిమాల్లో కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిన ఒక వండర్ఫుల్ యాక్టర్ అనమాట. మరి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా మన ఫేస్ మీద స్మైల్ తప్పించే అద్భుతమైన కామెడియన్స్లో మన వేణుమాధవ్ కూడా ఉన్నారు. సో మరి ఇంకా ఇంకా నెక్స్ట్ బర్త్డే స్టార్స్ కూడా ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి లతా మంగేష్కర్ గారు అండ్ ఎస్పి బాలు గారు పాడిన ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను వేటూరు గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 11:46 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మరి కొన్ని పాటలు అండి, అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పాటల్లోని ఫ్రెష్నెస్ అస్సలు తగ్గదనమాట. చెవులకి అప్పుడు ఎలా వినేవాళ్ళో, ఎలా స్వీట్గా అనిపించేదో ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వింటున్నా కూడా అలాంటి ఒక రిఫ్రెష్నెస్ ఇస్తాయి మనకి. ఎనీవేస్, సో మరి ఇంకా బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు ఈరోజు అని చెప్పాను కదా. ఎవరంటే యాక్ట్రెస్ కవిత దశరథ్ రాజ్ గారు అనమాట. ఆవిడ మరి చిన్న వయసులోనే మనకి సినిమాల్లోకి వచ్చేసారు. 1976లో సిరిసిరిమువ్వ అనే సినిమాలో బాలనటిగా మన తెలుగు తెరకి పరిచయారు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు కొన్ని మలయాళ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్లో అండి హీరోయిన్గా యాక్ట్ చేశారనమాట. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగించారు తన కెరియర్ని, ఫిల్మ్ కెరియర్ని. సరే, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అండ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. మరి అది మ్యాటర్. అండ్ ఇంకొక యాక్టర్ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే యాక్టర్, మరి బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ పేరు చెప్పగానే ఒక లాంగ్ సినిమాటిక్ హిస్టరీ గుర్తొస్తుంది మనకి. మరి ఆ లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి తన ఓన్ యాక్టింగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్టర్ రణబీర్ కపూర్, రాక్ స్టార్ నుంచి బర్ఫీ వరకు, సంజూ నుంచి యానిమల్ వరకు, అసలు తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అండి, ప్రతి క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ చూపించిన రణబీర్ కపూర్ బర్త్డే ఈరోజు. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం యానిమల్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నకాష్ అజీజ్ అండ్ విశాల్ దద్దులాని పాడిన సాంగ్ అది వినేశారు మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి. సో మరి ఒకప్పుడు అండి పెళ్లి కాని ప్రసాద్, ఇప్పుడు మన విక్టరీ వెంకి ఆదర్శ కుటుంబంతో హల్చల్ చేయబోతున్నారు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద. సో మరి ఏంటంటే మ్యాటర్, ఆదర్శ కుటుంబం సినిమా నుంచి అయితే ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది, నారాయణమ్మ సాంగ్. సో మరి ఈ సాంగ్ లో మన విక్టరీ వెంకీతో శ్రీనిధి శెట్టి, నివేద పేత్రాజ్ అండ్ డింపుల్ హయాతి స్టెప్స్ వేశారు. సూపర్ సూపర్ సూపర్ ఉంది సాంగ్ అయితే. తమన్ కంపోజ్ చేశారు అన్నమాట ఈ సాంగ్ ని, అండ్ రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ పాటకి. సో అదనమాట మ్యాటర్, అండ్ ప్రభా అండ్ రామ్ మిర్యాల పాడారు ఈ పాటని. అక్టోబర్ 9 ఈ సినిమా రిలీజ్ కాబోతోంది, అండ్ నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను ఈగర్ గా. అసలు ఏంటి మ్యాటర్, ఏంటి ఆదర్శ కుటుంబంలో ఏం జరిగింది, ఏమన్నా జరిగిందా, లేకపోతే వాళ్ళు అలానే ప్రశాంతంగా ఉన్నారా లేదా, ఇవన్నమాట నాకున్న డౌట్లు ప్రస్తుతం. నాకే కాదు అఫ్ కోర్స్ చాలా మంది ఆడియన్స్ కి ఉన్న డౌట్స్ ఇవే. సో వెయిట్ చేద్దాం అక్టోబర్ 9 వరకు. ఓకే రైట్ నౌ మరి మీ అందరికోసం భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి ఇక్కడితో గుడ్ బై బై కొట్టేద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం

ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ మధ్య ఇది తీరం దాటే అవకాశముందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీచ్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ నిన్న పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుమల స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం వాహన సేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు, గరుడ వాహన సేవ సాయంకాలం 6 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 12:03 అయిపోయి 53 seconds అయిపోయింది. అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. అండ్ మనం ఎంటర్పోయా మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. సో మరి ఈరోజు యాక్చువల్గా అండి మనకి ఏషియన్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి కదా. అయితే ఈరోజు మెన్స్ T20 క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగాలి, బట్ డ్యూ టు హెవీ రెయిన్స్, చాలా పెద్ద పెద్ద వర్షాలు పడడం వల్ల మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మన ఇండియా మాత్రం సెమీఫైనల్స్కి దూసుకెళ్ళిపోయింది, అది మ్యాటర్. ఓకేనా, సో అది పక్కన పెట్టేసి అసలు క్రికెట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ హైలైటెడ్ ఒకటి ఉంది, అది చెప్తాను. సో వెయిట్ చేస్తూ వింటున్నాండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం చిరుత సినిమా నుంచి కేకే అండ్ సునీత పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

నవీన్ మాధవ్ అండ్ ప్రియా హేమేష్ పాడిన పాటతో వినేశారు డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రామజోగే శాస్త్రి గారి లిరిక్. మరి లవ్లీ సాంగ్ కింగ్ సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:13 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో, యాక్చువల్గా అండి ఇప్పుడు మ్యాచెస్ అంటే క్రికెట్ మ్యాచెస్ అంటే డే టైంలో చూస్తున్నాం, అంటే మ్యాచెస్ అంటే డే టైంలో చూస్తున్నాం, నైట్ టైంలోనూ ఆడే గేమ్స్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పగటి పూట ఆడే ఆట మాత్రమే అనమాట. నైట్ క్రికెట్ ఆడాలి అంటే మనకి జనరల్గా ఏంటి, మోడర్న్ ఫ్లడ్ లైట్ సిస్టమ్స్ అనేవి అవసరం. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ లైటింగ్తో ఒకప్పుడు, అంటే చాలా చాలా సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ లైటింగ్తో ఒకప్పుడు కొన్ని డొమెస్టిక్ నైట్ మ్యాచెస్ అనేవి జరిగాయి. కానీ ఇప్పటి ఇంటర్నేషనల్ ఫ్లడ్ లైట్ మ్యాచెస్ లాగా స్టాండర్డ్ కాదనమాట. కానీ ఇదంతా ఎప్పుడు, 1984కి ముందు. మరి 1984 సెప్టెంబర్ 28న ఏం జరిగింది? యాక్చువల్గా మన వెలుగుల క్రికెట్కి భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రారంభం జరిగిందనమాట. ఎగ్జాక్ట్గా ఇదే రోజు, ఇదే సెప్టెంబర్ 28, 1984లో మన ఇండియాలో ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్ మ్యాచ్ జరిగింది. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి మధ్యలో ఈ ఓడిఐ మ్యాచ్ అనేది జరిగిందనమాట, న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. అది కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగులో. ఇంట్రెస్టింగ్ కదా. అఫ్కోర్స్ ఆ మ్యాచ్లో మనం గెలవలేదనుకోండి, అది పక్కన పెడితే మన ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే లెవెల్లో ఒక మేజర్ స్టెప్ అనేది మనం వేసామన్నమాట ఇదే రోజున. సో అది మ్యాటర్. మరి ఇంకొక హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మన్మధుడు సినిమా నుంచి వేణు అండ్ సుమంగిలి పాడిన సాంగ్ అయితే విన్నారు. సిరివెన్నెల గారు లిరిక్ అనమాట ఇది. సో మరి మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ అంటే 1985లో ఇదే రోజు మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ అండి ప్రపంచ ప్రదక్షిణకి స్టార్ట్ అయిన రోజు కూడా ఈ రోజే అనమాట. అది కూడా ఎలానో తెలుసా, అంటే తెరచాపలతో నడిచే చిన్న పడవలో అనమాట ప్రపంచాన్ని మొత్తం చుట్ట రావాలని చెప్పేసి ప్లాన్ చేశారు, అంటే సముద్ర ప్రయాణంలో. సో కృష్ణ అనే పేరున్న ఒక సెయిలింగ్ యాచ్ లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. ఈ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని దేశాలు టచ్ చేసింది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది, ఇలా చాలా కబుర్లు మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను తేజ్ సినిమా నుంచి. ఆ తర్వాత మనకి న్యూస్ బ్రేక్ కూడా ఉంది, ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసేలా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 కి రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయమున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్పూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకితభావం నేటికి యువతకు స్పూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన ఆత్మనిర్భర సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి ఎగ్జాక్ట్గా 41 ఇయర్స్ బ్యాక్ 1985లో మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి త్రిష్ణ అనే పేరున్న సైలింగ్ యాచ్లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. సో మరి ఈ త్రిష్ణ స్టోరీలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ ముంబైలో స్టార్ట్, మొత్తం 10 మంది ఆఫీసర్స్ అనమాట ఈ ఎక్స్పెడిషన్ లో సో పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. మొత్తం 10 మందిలో 6 ఏంటంటే యాచ్ లో ఉండేలాగా క్రూ మారుతూ ఉంటారనమాట. ఓకే, అలా ఎన్నో దేశాల తీరాలను తాకుతూ వాళ్ళ జర్నీ మొత్తం 30,000 నాటికల్ మైళ్ళు సాగింది. అంటే ఒక నాటికల్ మైల్ అంటే 1.8 కిలోమీటర్స్ అనమాట. మనకి సముద్ర ప్రయాణాలని అంటే సముద్ర ప్రయాణంలో చేసే దూరాలని నాటికల్ అని కొలుస్తారు. సో వాళ్ళు ప్రయాణించి అలా అలా అలా 30,000 నాటికల్ మైల్స్ ప్రయాణించి 470 రోజుల తర్వాత 1987 జనవరి 10 తిరిగి ముంబైకి వచ్చారట. అదండి సంగతి. సో భారతీయ క్రూ సెయిల్ బోట్లో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇది. సో మన భారతీయ సాహసానికి గుర్తుగా త్రిష్ణ పేరు నిలిచిపోయింది అండ్ నెక్స్ట్ జరిగిన పెరేడ్లో ఈ పడవని ప్రదర్శించారు కూడా అనమాట. సో అది మ్యాటర్. సో మరి ఇంత హిస్టరీకి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయి ఈ రోజున. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం సమ్మోహనం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, హరిచరణ్ అండ్ కీర్తన పడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉదిత్ నారాయణ్ అండ్ మీనల్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. చంద్రబోస్ లిరిక్ అనమాట ఈ లవ్లీ సాంగ్. పూలరంగుడు సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్లో అది బ్రెయినే కానీ పూర్తిగా బ్రెయిన్ కాదు. సో మ్యాటర్ ఏంటంటే బ్రెయిన్ ఆర్గనైడ్స్ అండ్ మరి సైంటిస్ట్లు ఇప్పుడు ఈ బ్రెయిన్ ఆర్గనైడ్స్ అనే ఒక చిన్న 3D బ్రెయిన్ లైక్ స్ట్రక్చర్స్ని ల్యాబ్స్లో తయారు చేస్తున్నారట. ఇవి మన పూర్తి బ్రెయిన్ అయితే కాదు కానీ మన హ్యూమన్ బ్రెయిన్లో కొన్ని సెల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఎలా డెవలప్ అవుతాయో అచ్చం అలానే ఇమిటేట్ చేసే బ్రెయిన్ ఆర్గనైడ్స్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇవి అంటే ఈ బ్రెయిన్ ఆర్గనైడ్స్ అనేవి ల్యాబ్లో చాలా కాలం మెయింటైన్ చేయగలుగుతున్నారంట రీసెర్చ్ కోసం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా మారుతుంది, మన బ్రెయిన్లో సెల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడానికి స్టడీ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే అందరికీ అర్థమయ్యేలాగా మన బ్రెయిన్కి ఒక చిన్న ల్యాబ్ మోడల్ తయారు చేసి మన బ్రెయిన్ పెరుగుదల ఇంకా మార్పుల్ని కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసేందుకు యూజ్ అవుతుందన్నమాట ఈ రీసెర్చ్. అద్భుతంగా ఉంది కదా. అండ్ అంతేకాదు మన బ్రెయిన్లో వచ్చే ఏజింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి తెలుసుకోవటానికి ఫ్యూచర్లో ఈ రీసెర్చ్ చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మ్యాటర్, కొత్త బుజ్జి బ్రెయిన్ కథ అనమాట ఇది. ఇంట్రెస్టింగ్ రైట్. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, అప్పుడప్పుడు మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఈ అందరి కోసం సహానా సాంగ్ అయితే వచ్చేస్తుంది శివాజీ సినిమా నుంచి. మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ నెక్స్ట్ ఉదిత్ నారాయణ్ అండ్ చిన్మయి పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం 12:58 అయిపోయి 11 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈరోజు వరల్డ్ రేబీస్ డే కదా, మనం కొన్ని సింపుల్ విషయాలైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి, ఓకే, వాటిని టైంకి వాటికి వ్యాక్సినేషన్ చేయించడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కుక్కల్ని మనం చూస్తూ ఉంటాము, వాటిని చూడగానే టచ్ చేయడం, వాటిని డిస్టర్బ్ చేయడం, లేకపోతే వాటికి దగ్గరగా వెళ్ళడం, ఇలాంటివన్నీ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా కుక్క కరిచినా లేకపోతే ఏదైనా ఘాటులాగా మనకి ఏర్పడినా కూడా అది టచ్ చేసినప్పుడు ఆ చిన్న దెబ్బే కదా అని చెప్పేసి, చిన్న గాయమే కదా అని చెప్పేసి చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు కదా, అది మాత్రం అవాయిడ్ చేయాలి తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలంటే అలా ఏదైనా జరిగినప్పుడు వెంటనే సోప్తో అండ్ తర్వాత రన్నింగ్ వాటర్తో, అంటే పంపుని ఇలా ఓపెన్ చేసేసి ఆ పంపు వాటర్ కింద అలా పెట్టేసి ఒక 15 మినిట్స్ దాన్ని కడగాలన్నమాట. కడిగేసి తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలి తప్పకుండా. అండ్ ఆల్సో ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెమైనా అవేర్నెస్ ఉంటుంది, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఇలాంటిది ఏదైనా, కానీ పిల్లలకైతే అసలు అలాంటిది ఇది ఉండదు. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డాగ్స్తో ఎలా సేఫ్గా ఉండాలో వాళ్ళకి కంపల్సరీగా ఆ అప్రోచ్ అనేది మనం కంపల్సరీగా నేర్పించాలన్నమాట. ఓకేనా, యానిమల్స్ని లవ్ చేయడం ఇంపార్టెంటే కానీ కొంచెం అవేర్నెస్తో అనమాట. ఓకే, రేబీస్ ప్రివెంట్ చేయగలిగే డిసీజే కాబట్టి మన జాగ్రత్త మన సేఫ్టీయే, అది గుర్తుపెట్టుకోండి, మన చేతిలోనే ఉంది అని. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 1:00 రీచ్ అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. వైద్య ఆరోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేరులు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్లనాటి బావిని యువత పునరుద్దరించింది. ఎన్టీఆర్ జిల్లా రాయన్పాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. నవయుగ కవి, చక్రవర్తి, అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. ఆయన రాసిన గబ్బిళం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశేష గుర్తింపు పొందాయి. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంగేనపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్

కురాష్లో కాంస్య పథకాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 39 పథకాలతో 12వ స్థానంలో ఉంది. ఇందులో 4 స్వర్ణాలు, 17 రజతాలు, 8 కాంస్య పథకాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: చూడగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జ శృతి. మన స్టూడియోలో టైం 1:04 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటైపోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, ఈ షోలో మనం చాలా చాలా స్టోరీస్ మాట్లాడుకున్నాం, చాలామంది ధీరాస్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఇవాళ కథలో కూడా ఒక అమ్మాయి ఉందన్నమాట, ఒక కుటుంబం ఉంది, అలాగే ఒక గొంతు ఉంది, ఒక దేశం కూడా ఉంది. ఇలా చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏంటో ఇవాళ మరి లతా మంగేష్కర్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నామని. సో ఎస్, మరి మీరు ఊహించింది అయితే కరెక్టే. యాక్చువల్గా లతా మంగేష్కర్ అనగానే చాలా మందికి ఆవిడ ఒక గాయనిగా మాత్రమే తెలుసు, కానీ ఆవిడ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇంకా చెప్పాలి అంటే ఒక పెద్ద కథే ఉంది. సో మరి సింగర్గా మాత్రమే మనకి తెలిసిన మన లతాజీ యాక్చువల్ ధీరా జర్నీ గురించి ఇవాళ షోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో మరి ముందుగా అయితే మీ అందరి కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 1:11 అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు షోలో, ధీరా షోలో మన లతా మంగేష్కర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా అండి, సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్లో మన లతాజీ పుట్టారు. మరి తన బర్త్ నేమ్ వచ్చేసి నిజానికి హేమ అనమాట. తర్వాత తన నాన్నగారు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక క్లాసికల్ సింగర్, అలాగే సంగీత నాటకాలు కూడా ఆయన ప్రదర్శించేవారనమాట. అలా ఒక నాటకంలోని లతా అనే పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హేమ మంగేష్కర్ ని లతా మంగేష్కర్ గా మార్చారు. సో అలా మన లతా గారు చిన్నప్పుడు అంతా కూడా సంగీతం అనే ఒక

వాతావరణంలోనే గడిచింది. అండ్ 5 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ ప్లేస్లో లతాజీ పర్ఫామ్ కూడా చేశారనమాట. అండ్ లతా గారి మొదటి గురువు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల్లో లతాజీనే పెద్ద, తర్వాత ఆశా భోన్స్లే, ఉషా, మీనా అండ్ హృదయనాథ్. ఇదనమాట వాళ్ళ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, ముగ్గురు చెల్లెల్లో ఒక తమ్ముడు మన లతాజీకి. ఇలాంటి టైంలో లతాజీ లైఫ్లో ఒక టఫ్ టైం అనేది వచ్చింది. 1942లో లతాజీకి జస్ట్ 13 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందనమాట సడన్గా. సో మరి అదే టైంలో ఇంట్లో పెద్దమ్మాయి అవ్వడంతో టోటల్గా కుటుంబ బాధ్యత అంతా కూడా తన మీదకు వచ్చేసింది. అసలు ఊహించండి, జస్ట్ 13 ఏళ్లే, మరి మిగతా అందరూ ఇంకా చిన్నోళ్ళు అనమాట. మరి బాధ్యతలు అంటే ఏంటి, అసలు అవి ఎలా ఉంటాయి, ఏం చేయాలి, ఇలాంటివి ఏమీ సరిగా అర్థం కూడా కాని ఒక ఏజ్ అది. మరి అలాంటి టైంలో ఒక టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అసలు? సో యాక్చువల్గా అండి, మనకి లైఫ్లో ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏది కూడా ఆర్ యూ రెడీ అని అడగదనమాట. మన లైఫ్ అస్సలు అడగని క్వశ్చన్ ఏదైనా ఉందంటే అదే. సో మరి జస్ట్ ఇప్పుడు నీ వంతు అని చెప్పేసి వచ్చేస్తుంది అంతే, ఏ ప్రాబ్లం అయినా సరే. అలాంటి ఒక టఫ్ టైంని ఫేస్ చేయగలుగుతారు చూసారా, వాళ్లే అసలైన ధీర అనమాట. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చెప్పి రాదు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ని ఎలాంటి టైంలో ఎప్పుడు వచ్చినా సరే ఫేస్ చేసే వాళ్లే నిజమైన ధీర. మరి బ్రేక్ తీసుకుని ఇవాళ ధీర లతాజీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీరు కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, జెంటిల్మెన్ సినిమా నుంచి సుజాత గారు పాడిన పాట, ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. అండ్ మరి బ్యూటిఫుల్ సాంగ్ ని రాసింది రాజశ్రీ గారు అనమాట. సాంగ్ వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో మరి లతా మంగేష్కర్ జస్ట్ ఒక 13 ఏళ్ల అమ్మాయి, మరి తండ్రి సడన్ గా చనిపోయారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది. మరి ఇక్కడే లతాజీ కెరీర్ ఇంకొక టర్న్ తీసుకుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ మాస్టర్ వినాయక్ అనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేశారు మాస్టర్ వినాయక్ అనే ఆయన. సో మరి ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ ఇచ్చారనమాట సింగర్ గా అండ్ ఆల్సో యాక్ట్రెస్ గా కూడా. సో ఫస్ట్ లో లతా గారు యాక్టింగ్ కూడా చేశారు, కానీ నటన అనేది అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు ఆవిడికి. సో కెమెరా కన్నా మైక్రోఫోన్ నే కెరీర్ గా తను సెలెక్ట్ చేసుకున్నారనమాట. 1942లో మరాఠీ ఫిలిం, ఒక మరాఠీ ఫిలింలో ఆవిడ ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశారు. తర్వాత 1947లో ఆప్కీ సేవామే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్లో ఫస్ట్ అడుగు పెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది ఉంది, దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. మరి టైం అయితే 1:20 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ధీరా షోలో ఈరోజు మనం లతా మంగేష్కర్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్టే ట్యూన్ to Vivid Bharati FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తారే ఆ రాష్ట్ర అభివృద్ధి గాని, ఆ రాష్ట్ర సంక్షేమం గాని, ఆ రాష్ట్రం తాలూకా పురోగతి సూచిక గాని పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తున్నా. లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది. కాబట్టి
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
2: నెల్లూరులో ఎన్ టు ఎన్ రోడ్ చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేసాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్క్, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేసాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేసాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2,481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
3: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీడీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్లనాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వసంపద రక్షక సేనను

0: ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్ధరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: 388 పట్టాలు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ అందించే బాధ్యత నేను తీసుకుంటా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం ఇవాళ షోలో. సో మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే మరి ఫస్ట్ ఆవిడ సాంగ్ రికార్డ్ చేశారు 1946 లో అని చెప్పాను. మరి తర్వాత 1947 లో ఆప్కీ సేవా మే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్ లోకి అడుగు పెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా అండి, లతాజీకి సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదన్నమాట. మరి అప్పట్లో ఏంటంటే ఫీమేల్ సింగింగ్ అంటే ఒక డిఫరెంట్ సౌండ్కి అలవాటు పడ్డారనమాట, ఇటు ఆడియన్స్ కానివ్వండి లేకపోతే అటు ఇండస్ట్రీ కానివ్వండి. అయితే బట్ లతా గారి గొంతు అయితే చాలా చాలా సన్నగా ఉండేదట మొదట్లో. అయితే చాలామంది లతాజీని మీ వాయిస్ సరిపోదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారట. సో చూసారా, లతాజీ కూడా రిజెక్షన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా మీ నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఇది చేయలేరు, మీ వల్ల కాదు, మీరు

దీనికి సరిపోరు, ఆర్ మీరు దీనికోసం రాకూడదు రాలేరు అని చెప్పేసి ఎవరైనా అన్నారు అంటే అదే ఫైనల్ డెసిషన్ అవుతుందా? ఇది నాకు చెప్పాలన్నమాట. అవుతుందా చెప్పండి, అవ్వదు కదా. ఎప్పుడు అవ్వదు అంటే మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించి ఏది కూడా తుది నిర్ణయం అనేది అవ్వదు, ఫైనల్ డెసిషన్ అసలు అవ్వదు మనం ఒప్పుకోనంత వరకు. వెంటనే లతాజీ కూడా ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి? ఎస్ సార్, నేను తప్పకుండా ఇంప్రూవ్ అవుతాను అని చెప్పారట. గివప్ ఇవ్వకుండా ఏదైతే తను చెప్పారో, ఏదైతే తను అక్కడ ప్రామిస్ చేసి వచ్చారో, దానికి తగ్గట్టు గట్టి ట్రైనింగ్ అనేది తీసుకున్నారు ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ గారి దగ్గర. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో చాలా సీరియస్గా ట్రైనింగ్ తీసుకున్నారట. సో మరి అదని మ్యాటర్. అండ్ ఇక్కడ మనకి ఒక ధీరా లెసన్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర మనకి టాలెంట్ ఉండే సరిపోదండి. ఫీడ్బ్యాక్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఈగోతో రిజెక్ట్ చేయకుండా తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి చాలామంది ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్స్ అంటే కొంచెం హార్ష్గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాటిని కూడా మనం ఈగోతో రిజెక్ట్ చేయకుండా, వాళ్ళు అసలు ఆ పాయింట్ ఎందుకు చెప్పారు అనే విషయంలో ఆ ధోరణిలో మనం ఆలోచిస్తే కనుక అసలు విషయం అనేది క్లారిటీగా అవుతుంది అనేది నా ఉద్దేశం. సో మరి అలా తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ కూడా తీసుకుని అదే చేశారు మన లతాజీ కూడా. సో తన గొంతులో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారో అది తేగలిగారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇదే గొంతు మీద నమ్మకంతో లతాజీ సింగింగ్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు గులాం హైదర్ కంపోజర్. సో ఒక సంవత్సరంలో 1947లో కెరీర్ స్టార్ట్ అయితే 1948 కల్లా అసలు ఒక్క సంవత్సరంలో కథ మొత్తం మారిపోయింది. 1948లో రిజెక్షన్ గురైన అదే వాయిస్ 1949లో ఎవ్వరూ మర్చిపోలేని అద్భుతమైన గొంతుగా గుర్తుండిపోయిందనమాట. సో మహల్ సినిమా ఆయేగా అనే వాళ్ళ సాంగ్, దీని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓకే శ్రీ ఆంజనేయం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

శ్రీ ఆంజనేయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే, ఒక సాంగ్, ఒక వాయిస్, ఒక టర్నింగ్ పాయింట్, మహల్ సినిమా ఆయగా అనేవాళ్ళ అనే పాట, ఈ పాట రిలీజ్ అయిందండి. అసలు ఈ వాయిస్ ఎవరిది అని చెప్పేసి అందరూ, జనాలందరూ కూడా నోటీస్ చేయడం, ఆటోమేటిక్గా ఆ వాయిస్ని ఇష్టపడడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. మన లతాజీ జర్నీలో ఆ సాంగ్ ఒక బ్రేక్ త్రూగా మారిపోయింది. అండ్ ఇండియన్ సినిమాలో ఫీమేల్ ప్లేబ్యాక్ వాయిసెస్లో మోస్ట్ డిమాండింగ్ ఆర్టిస్ట్గా లతాజీని నిలబెట్టింది కూడా ఆ పాటే అనమాట. అసలు ఊహించండి, 13 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలు మోసిన అదే చిన్నపిల్ల, రిజెక్షన్స్ ఫేస్ చేసిన అదే సింగర్, భాష పలికే విధానం, గొంతు మీద విమర్శలు ఎదుర్కొన్న అదే ఆర్టిస్ట్, ఒకే ఒక్క సంవత్సరంలో దేశం మొత్తం తన గొంతును అభిమానించేలా మార్చేసుకున్నారనమాట. అంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి తన మీద తనకి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంత సక్సెస్ని చూశారు లతాజీ. సో మరి అందుకే అంటారేమో, యువర్ బిగినింగ్ డస్ నాట్ డిసైడ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పేసి. స్టార్టింగ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాకపోవచ్చు, బట్ మన కాన్ఫిడెన్స్, మన ప్రాక్టీస్, మన డిటర్మినేషన్ వీటన్నిటి వల్ల ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ మరి తర్వాత ఏముంది, ఇక కొన్ని తరాల వరకు ఎంతోమంది హీరోయిన్స్కి ఆవిడ పాటలు పాడారు. మధుబాల నుంచి ఎన్నో జనరేషన్స్ వరకు ఆవిడ పాటలు పాడటం జరిగింది. మరి 36 భాషల్లో 30,000 పాటలు పాడారనమాట. సో స్టోరీ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? మరి ఒక అమ్మాయి, ఒక కుటుంబం, ఒక గొంతు అని చెప్పాను. మరి తర్వాత ఒక దేశం అని కూడా అన్నాను కదా, మరి దాని సంగతి ఏంటి అది కూడా చెప్తా. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యాక్చువల్గా మనకి లతాజీ గారు మన తెలుగులో మరి ఇన్ని 30,000 పాటలు పాడినా కూడా మన తెలుగులో 3 పాటలు పాడారు. సంతానం సినిమాలో నిదురుపోర తమ్ముడు, ఆ తర్వాత ఏమో ఈసా వెంకటేశ అనే ఒక పాట, అండ్ తర్వాత తెల్ల చీరకు అనే సాంగ్. ఈ సాంగ్ అయితే ఇంతాక ప్లే చేశాను. బట్ రైట్ నౌ ఏం చేస్తానంటే, లతాజీ చెల్లి ఆశా భోంస్లే పాడిన పాట ప్లే చేస్తాను. అశ్వమేధం సినిమా నుంచి మీ అందరి కోసం ఎస్పి బాలు గారు అండ్ ఆశా భోంస్లే పాడిన బ్యూటిఫుల్ డ్యూట్ ట్రాక్ మీకోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ దిస్ ఈస్ అజయ్ శృతి. యాక్చువల్గా అండి, లతా మంగేష్కర్ గారి వాయిస్ సినిమాల్లో హీరోయిన్స్కి ఇచ్చే వాయిస్లానే కాకుండా ఆ లైన్ని క్రాస్ చేసి మన భారతదేశం మొత్తం ఎమోషన్కి దగ్గరైన ఒక క్షణం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అదేంటో తెలుసా? ఆయే మేరే వతన్ కే లోగో సాంగ్ పాడిన మూమెంట్ అనమాట. 1962 ఇండియా చైనా వార్ తర్వాత లిరిసిస్ట్ కవి ప్రదీప్ గారు మన సైనికుల త్యాగం గురించి ఒక పాట రాశారనమాట. దానికి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? సి రామచంద్ర గారు. ఆయన ట్యూన్ చేశారు పాటకి. ఆయన తర్వాత లతాజీ ఆ పాటని పాడారు. ఫస్ట్ టైం జనవరి 27, 1963 న్యూఢిల్లీలో పర్ఫామ్ చేశారనమాట లతాజీ. అయితే యాక్చువల్గా ఏంటంటే రిహార్సల్కి పెద్దగా టైం లేదు, చాలా పెద్ద హ్యూజ్ ఆడియన్స్ ఉంటారు, అంతమందిలో ప్రైమ్ మినిస్టర్ గారి ముందు లైవ్లో పాడాలంటే అసలు లతాజీకి ఫస్ట్లో చాలా భయం వేసింట, చాలా ఆలోచించారట అసలు పాడగలనా అని చెప్పేసి. కానీ ధైర్యంగా పాడారనమాట. అండ్ ఇదే పాటికి నెహ్రూజీ గారి కంట్లో నీళ్లు తిరిగాయట ఆ పాటలోనే ఎమోషన్కి. అంత బాగా హృదయాన్ని తాకిందనమాట అందరికీ లతా గారి గొంతులో ఆ పాట. అదే మ్యూజిక్లో ఉన్న పవర్ అండి. మ్యూజిక్ని మెమరీగా లతాజీ మార్చేసిన మూమెంట్ కూడా అది. సో ఇలా ఎన్నో మెమరీస్ క్రియేట్ చేశారు తన సింగింగ్తో లతాజీ. మరి ఇండియాలో ఆల్రెడీ సూపర్ స్టార్ సింగర్ అయిపోయారు, మరి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ లిజనర్స్ని సంపాదించారనమాట. మరి అన్నీ జరిగాయి మన ఇండియాలో, మరి ఇంటర్నేషనల్ స్టేజ్ సంగతి ఏంటి? అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది, మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఆడవారి మాటలకు అర్థాలు వేరే సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

0: యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్, కార్తీక్ అండ్ గాయత్రి పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్. సో మరి ఆడవారి మాటలకు అర్థాలు వేరలే మూవీ నుంచి. సాంగ్ విన్న తర్వాత 154 అయిపోయింది అండ్ ఆల్సో 50 సెకండ్స్ కూడా దాటిపోయింది అనమాట మన టైం. సో మరి లతాజీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఎక్కడ జరిగిందో తెలుసా అండి? లండన్స్ ప్రెస్టీజియస్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగింది. అక్కడ లతాజీ చాలా నర్వస్ ఫీల్ అయ్యారు స్టేజ్ ఫియర్తో. అండ్ మరి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మందికి, మనలో చాలా మందికి వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి నమ్మకం అయితే ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, నర్వస్నెస్ అస్సలు ఉండదనా? ఉండదు అని కాదు కదా, ఖచ్చితంగా నర్వస్నెస్ కూడా ఉంటుంది. మరి నిజమైన కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అలా నర్వస్నెస్ ఉండి కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ధైర్యంగా పర్ఫామ్ చేసి రావడం అనమాట. సో యాక్చువల్గా మనం ఏదైనా కొత్త జాబ్ స్టార్ట్ చేస్తున్నా, కొన్ని సంవత్సరాల తర్వాత వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, ఏ చేస్తున్నా సరే కొత్తది, అంతెందుకు అసలు నేను తీసుకున్న ఈ చిన్ని గ్యాప్, ఈ 25 డేస్ గ్యాప్ తర్వాత ఈరోజు నాలో కూడా నర్వస్నెస్ అనేది ఉందనమాట. అలా చాలామందికి నర్వస్నెస్ వస్తుంది. సో మరి ఇలాంటి టైంలోనే మనం ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే, కొత్త పని స్టార్ట్ చేసేంతవరకే, ఆ పని స్టార్ట్ చేసేంతవరకే, తర్వాత జస్ట్ అలా మనకి ఇప్పుడు కనుక ప్లగ్లో అలా చక్కగా ఇలా స్విచ్లో ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే ఎలా టక్ మని రన్ అయిపోతుంది, అలా దూసుకెళ్ళిపోతాం అంతే. అందుకే ఫస్ట్ స్టెప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. సో లతాజీ స్టోరీలో కూడా అదే జరిగింది అండ్ చక్కగా అక్కడ పర్ఫామ్ చేయడం కూడా జరిగింది. అదే తన ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అనమాట ఫస్ట్ది. సో మరి తర్వాత లతాజీ స్టోరీలో ఇంకొక బ్యూటిఫుల్ లెసన్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఏంటంటే ధీరా అంటే ఇప్పుడు మనకి లైఫ్ అనేది ఎంత డిఫికల్ట్గా ఉన్నా మన ఓన్ ఐడెంటిటీని, కాన్ఫిడెన్స్ని వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగడం అనమాట. సో అలాంటి వారందరికీ లతాజీ కరేజ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలా జీవించగలిగారు కాబట్టే పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులు అందుకున్నారు. కానీ మనలాంటి సామాన్యులకి అలాంటి బిరుదులు అందుకున్నా అందుకోలేకపోయినా అది వేరే విషయం. బట్ ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు నేను చెప్పాను కదా, ఎవరైనా మనం చెయ్యలేము, మన వల్ల అవ్వదు, మీకు కుదరదు, మీకు రాదు ఇలాంటివి చెప్పినా మీలోని కాన్ఫిడెన్స్ని మీరు వదలకండి. ఓకే, చెప్పాను కదా మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించింది ఏది కూడా తుది నిర్ణయం, ఫైనల్ డెసిషన్ అనేది అవ్వదు. ఓకే, మనం ఫిక్స్ అవ్వనంత వరకు. సో తప్పకుండా స్ట్రాంగ్గా ఉండండి, గట్టిగా ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి అయ్యేంత వరకు. ఓకే, సో ఇది ఇవాళ ధీరా. మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుందాం. ఎక్కడ ఎప్పుడు మీకు తెలుసు కదా, 2:30 ఎగ్జాక్ట్గా ఇవాళ సండే సండేలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:31 PM క్రాస్ అయిపోయి 38 seconds అయిపోయింది. దట్ మీన్స్ మన సండే సండే షో టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మరి ఆల్రెడీ నాకైతే ఇక్కడ మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో నేను చెప్తాను. బట్ ఈ రోజు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి మీరు ఆన్సర్ చేయాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలన్నమాట. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, ఈ నెంబర్కి 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి మీ ఆన్సర్స్ ని. అండ్ మరి ఎవరెవరు మెసేజ్ చేశారు అంటే, ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ విజయవాడ వివిధ్ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ గారి మెసేజ్. అండ్ మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, అరెర్రెర్రెర్రెర్రే అది నేను అంటూ ఉంటాను కదా, ఆ మెసేజ్ పంపించారన్నమాట నాకు. ఓకే, రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శృతి గారు నమస్కారం, వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, సందడే సందడికి స్వాగతం, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ ఆల్సో కేదరి వీరేష్, రాజోల మండలం నుంచి శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామం నుంచి అనుకుంటా డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి హాయ్ విజయవాడ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, నమస్తే మేడం, శుభ మధ్యాహ్నం అంటూ ఎన్ఎంఎస్ సర్దార్, మీరు వచ్చారు చాలా సంతోషం, ధన్యవాదాలు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి, హౌ ఆర్ యూ, వెల్కమ్ సందడే సందడి, వెల్కమ్ టు సందడే సందడి, బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి అనమాట, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ సెగ అంటూ పంపించారు. ఏమిటంటారు ఇది, అక్కడ సెగ అంటారా, ఇక్కడ సెగ అంటారా, ఏమిటంటారు ఇంతకీ. నెక్స్ట్ సండే సండే మేడంకి స్వాగతమా, సండే సండే మేడం ఏమిటబ్బా, ఇది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముందు పెద్దన్న మెసేజ్. ఓకే, నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, ఓకే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అనుకున్నా ఇలా నా పేరు జ్యోతి కాదండి, శృతి. ఎనీవేస్, అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను వన్స్ అగైన్ మన సందడే సందడి షోలోకి. అండ్ ఆల్సో అందరికీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీగా చక్కగా అలా భోంచేసి, అలా ఆరామ్గా, అలా

ఫోన్ పట్టుకొని కూర్చున్నారు కదా. ఓకే, కూర్చున్నారు. సరే, ఇప్పుడు మీకోసం ఒక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. వెరీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, హాయిగా వచ్చేస్తుంది ఆన్సర్, ఠకీమ్ అని. సో ఏంటంటే మ్యాటరు, ఒకళ్ళు ఉన్నారండి, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు ఎవరు వారు టటాయ్, ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడడు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు వారు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా మీ అందరి కోసం. ఎంసీఏ సినిమా నుంచి ఎవండో నాని గారు వాటొచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

0: గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
0: ఎవండో ఈ నానిగారు, సాంగ్ అయితే వినేశారు ఎంసీఏ సినిమా నుంచి. మరి ఇక్కడ నాకైతే వెల్లువలాగా వస్తున్నాయి మెసేజెస్. నేను అడిగిన క్వశ్చన్కి ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడడు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు, ఎవరు వారు పాపం అని చెప్పి అడిగాను అనమాట. సో ఫస్ట్ అయితే నాకు మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఓకే, సో మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాలెం నుంచి అనమాట. హాయ్ శృతి గారు, భోజనం అయిందా అని అడుగుతున్నారు. భోజనం అయితే అయింది. ఇంతకీ మీ మెసేజ్ ఎక్కడ, మీ ఆన్సర్ ఎక్కడ? మెసేజ్ అయితే వచ్చింది, ఆన్సర్ మాత్రం రాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, డోలు అని చెప్పేసి. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా, చిన్నపిల్లోడా అయ్యయ్యో. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి, హాయ్ శృతి గారు అంటారు. హలో.

నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి గంట అంటున్నారు, రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్ పంపించారు గంట అని. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటున్నారు ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కాలింగ్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట. ఓకే, సో రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గోడ గడియారం అండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా గంటనే అంటున్నారు. గోర్లకాంత్ అండి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా బాల్ అంటున్నారు. ఆహా, ఓకే. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి గోడ ఆర్ గంట అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అయితే మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు గంట అంటూ మెసేజ్ చేశారు. ఎంఎస్ దుర్గారావు గారు టెంపుల్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బడిలో గుడిలో ఉండే గంట అండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గద్దెల నెల్లూరు జిల్లా నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రాం వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. అవునండి, 25 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఎనీవేస్, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో మహాలక్ష్మి గారు, చెట్టు మీద కాయల కింద నుంచి రాళ్ళు వేసి కొడతామనా మీ ఉద్దేశం? అరే, ఓకే. నెక్స్ట్ కాలింగ్ బెల్ సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ బంతి ఆర్ వాయిద్యాలు అంటూ భద్రేశ్వర్ చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి, హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు రాము వావిలాల. ఓకే, పాలకుర్తి జన్గాం నుంచి. ఓకే, సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రాము గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గంట అంటున్నారు జేరుపోతుల బిచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి. అండ్ నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గంట మేడం అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ డప్పు ఆర్ గంట అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఏమండోయ్ ఆజయ్ శృతి గారు, ఏమండోయ్ బాగున్నారా? సో మరి నెక్స్ట్ అయితే హాయ్ శృతి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూరు, డప్పు డ్రమ్ లేదా రోలు కూడా అట, ఇంకొకటి వచ్చింది యాడ్ అయింది. ఎనీవేస్ హాయ్ అండి. ఓకే లత గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదిరి వీరేష్ రాజోల మండలి నుంచి కూడా గంట అంటున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి కూడా గంటకే ఓటు. నెక్స్ట్ కాదు కాదు, గంట కొట్టారు అందరి నుంచి. ఓకేనా, గంట ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ గంట కొట్టారు. హంపాపురం గ్రామం కొప్పమల్లేసు జుక్కు అదెప్ప ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు, గంట అంటున్నారు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గంటకే ఓటు. ఓకే, నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోడ గడియారం. ఓకే, నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు పిల్లో, ఓ మై గాడ్, కొంచెం డిఫరెంట్ ఆన్సర్ ఇది. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య, ఆహా, మీ ఒక్కరు నేను ఏదైతే అనుకున్నానో ఆ ఆన్సర్ని రాశారు. అదేంటో ఇప్పుడు రివీల్ చేయను, తర్వాత చెప్తాను. రాజోల నుంచి బోరెల్లి సంధ్య. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హలో శృతి గారు అని అయితే వచ్చింది, బట్ ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి అసలు దేనికోసం మెసేజ్ చేశారు ఇలాంటి డీటెయిల్స్ ఏమీ లేవు, బట్ హాయ్ అండి, మీరెవరో తెలియదు కాబట్టి అంతవరకే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఇక్కడ రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, బట్ నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది, బట్ దీన్ని మ్యాచ్ చేసింది మాత్రం ఎగ్జాక్ట్గా సంధ్య గారు మాత్రమే ప్రస్తుతానికి. ఇంకెవరైనా మ్యాచ్ చేస్తారేమో చూస్తాను. అండ్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడ్డు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు, ఎవరు వారు, ఎవరు వారు టిట్టుటాయ్, మీకు తెలిసే మెసేజ్ చేయండి. రైట్ నౌ A1 ఎక్స్ప్రెస్ సినిమా నుంచి మీ అందరి కోసం అమీగో సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

ఇష్క్ నాడల్ లవ్ స్టోరీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేసేసాను. మరి అనురాగ్ కులకర్ణి పాడిన పాట అనమాట ఇది. 249 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో

నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నమస్కారం అండి అంటూ సందేశ్ అందడికి స్వాగతం అంటున్నారు. సందేశ్ అందడి, ఇంకా మీరు సండేలోనే ఉన్నారా అండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల. ఓకే, సో మరి గంట అని మెసేజ్ చేశారు ఆన్సర్ అయితే. అండ్ నెక్స్ట్ పెడన జోగానంద్రరావు కాలనీ చప్పలరాజు గారు డప్పులు డ్రమ్స్ మధ్యలో అంటున్నారు. అండ్ అద్దం అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. అద్దాన్ని కొడతారా ఏ ఊర్లో అండి? అద్దాన్ని కొడితే అది ఉంటుందా? అనంతపురం నుంచి అనురాధ గారు డోర్ అంటున్నారు, బెల్ అంటున్నారు, అలారం అంటున్నారు, వాచ్ అంటున్నారు. ఓహో ఓకే. సో నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి బెల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కొబ్బరికాయ అంటున్నారు బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి ఓకే అలారం. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా డోలు సన్నాయి అంటున్నారు. గంట అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. కానూ నుంచి తాతారావు గారు బోరింగ్ పంప్ అనుకుంటున్నా. ఓకే, బోరింగ్ పంపుని తన్నారండి. దాన్ని అంటే కొట్టడం అంటే ఓకే ఓకే అలా తీసుకున్నారా మీరు? అర్రే రే రే రే, అసలు ఏమన్నా తెలివా మీది? కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి చప్పట్లుట. ఓకే, హంపాపురం గ్రామ చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దోమ అంటున్నారు. దోమ పుట్టపాకి నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు కూడా గంటకే. ఓకే, గంటనే కొట్టారు. నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అంటూ ఇంకా బ్రాకెట్స్ లో చాలా డప్పు డోలక్ మృదంగం మొత్తం వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రీల్స్ కి కొట్టే షేర్ లైక్ అండి అంట అయ్యబాబోయ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి డ్రమ్స్ అంటున్నారు. అండ్ హాయ్ శృతి మేడం గారు అంటూ గద్దం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి దోమ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఇనపడు నుంచి ఓకే రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం బాగున్నారా అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మేకు అంటున్నారు. అర్రెర్రెర్రెర్రె, అసలు ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బ్యూటిఫుల్. నెక్స్ట్ పెట్టిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ గంట అంటున్నారు. కేదరి వీరేష్ రాజువాలి మండలం నుంచి అలారం. అండ్ నెక్స్ట్ మృదంగం ఇవన్నీ వచ్చేసాయి మొత్తానికి. చిలక నారాయణ అనసూయ అమున జానకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ రాయచూర్ నుంచి నయా ఎల్లప్ప యాదవ్ అల్లు అని మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే గంటకే ఓటు. ఓకే, గంటనే కొట్టారన్నమాట మొత్తాన్ని మీరు కూడా. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు కుంకుడుకాయలు మేకు అంటారు. కలమందరిపాడు గ్రామం నుంచి కాజీ ముత్తజావలి డప్పు డోలు హరణ్ అని పెట్టి మెసేజ్ చేశారు. ఇంకా ఇంకా కాసేపు ఆగితే నాకు బెల్లం, ఆ తర్వాత యాలకులు, వీటిని కూడా దంచుతాం మనం. యాక్చువల్గా ఈ దంచడానికి కొట్టడంగా కూడా తీసుకున్నారు కొంతమంది. సూపర్, అసలు ఇంకా వస్తూనే ఉన్నాయి టకాటకా. నేను ఈ క్వశ్చన్ ఆపకపోతే చాలా మంది ఏమిటి ఒక్క క్వశ్చన్తోనే గంట రన్ చేస్తావా అని అడుగుతారు ఇప్పుడు. ఎనీవేస్, సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి బైక్ కిక్కట అర్రెర్రెర్రెర్రే. అండ్ నెక్స్ట్ అయితే మృదంగం తబలా కూడా కావచ్చు మేడం అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి తబలా మృదంగం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు బైక్ హారన్ ఒకప్పుడు ఏంటి కొడితేనే కొన్ని కొన్ని సార్లు అంతేనా? ఓకే ఓకే. నెక్స్ట్ అయితే రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుంచి బెల్ అని పంపించారు. అండ్ గొల్లకాంతొడ్డి పాతింటి ఎల్లప్ప గోడ అంటున్నారు. గోడ కొట్టడం ఏమిటబ్బా, నాకు ఇది అర్థం కాలేదు సుమి. నెక్స్ట్ అయితే నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి గంట ఓకే కాలింగ్ బెల్ అంటూ రాజారావు గారు మెసేజ్ చేశారు పట్టికొండ నుంచి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డప్పు ఆర్ మృదంగం నంది నాయుడుపేట నుంచి నాగమణి అనమాట. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నాగమణి గారు. నెక్స్ట్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మస్కిటో అండ్ రియాజ్ నెల్లూరు నుంచి గంట. అండ్ నెక్స్ట్ ఇంకోవైపు వీపు చెంప అంటూ భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి మెసేజ్. కరెక్టేనండి, ఓయ్ పాయింటే. నెక్స్ట్ గంట అనుకుంటా అంటున్నారు బొండ్రాయి గ్రామం అనుముల మోహన్ సుభద్ర. అండ్ ఆల్సో డప్పు గురించి అయితే చాలా మెసేజెస్ వచ్చాయి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి. అండ్ ఆల్సో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఆన్సర్ గంట అంటూ మెసేజ్ చేశారు. ఓకే, జవాబు గాలి కొడుతున్నారు అంటున్నారు.
ఎవరిది.

జమలయ బెంగళూరు నుంచి అట. ఓకే, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి గంటకే ఓటు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ హంపాపురం నుంచి వచ్చింది, చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం, శ్రీహరికోట నుంచి ఏంటిది జోగానంద కాలనీ నుంచి అప్పలనాయుడు ఏంటిది ఏంటో మరి నాకైతే మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్ మధుసూదన్ రెడ్డి గారికి రివీల్ చేయండి చాలు అంటున్నట్టు మెసేజ్ చేశారు. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి వాటర్ అంటున్నారు, ఏమిటో మరి. నెక్స్ట్ నరేష్ గారు అండ్ రోజా గుడ్లో గంట. ఓకే, సో మరి అలా అలా వచ్చాయన్నమాట మనకి మెసేజెస్. సో ఇంతకీ ఏమిటయ్యా నా దగ్గర ఉన్న మెసేజ్ అంటే క్లాక్, అలారం. మనం రోజు ప్రతిరోజు అయి అప్పుడే లేపుతా నువ్వని చెప్పి టర్ప్ అని వేస్తాం కదా. సో అది మోగుతున్నా కూడా మనం దాని ప్రతి సక్రమంగా అది చేస్తున్నా కూడా మనం దాన్ని ఆపేస్తుంటాం. సో అందుకని నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది, బట్ మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే, అదనమాట మ్యాటర్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడితో ఆపేసేద్దాం. ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి, 56 కూడా అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ రైట్ నౌ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీకు సడన్గా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనమాట. అఫ్కోర్స్ మీరేమి తపస్సు చేయకుండానే ప్రత్యక్షం అయిపోయాడు, అది ఇవాళ దొరికిన అదృష్టం. సో ప్రత్యక్షం అయ్యి అవ్వగానే ఒకే ఒక వరం కోరుకోమన్నారు దేవుడు గారు. సో అప్పుడు ఏంటి, నాకు కావాల్సినంత డబ్బు కావాలి అని మీరు కోరుకున్నారు. మీ వరం కూడా నేనే చెప్పేసిన. ఓకే, సో గ్రాంటెడ్ అని చెప్పేసి దేవుడు మాయమైపోయాడు. దేవుడు అలా మాయమైపోగానే వెంటనే మూట ప్రత్యక్షం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మూటలో ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఓకే, నాకు చెప్పేసండి. సో మరి తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్కి పంపించేసండి మీ ఆన్సర్ని. సో మరి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకు కావలసినంత డబ్బు కావాలని మీరు కోరుకుంటే దేవుడు ప్రత్యక్షమై ఆ వరాన్ని మీకు అందిచ్చేస్తే ఆ మూట ప్రత్యక్షమైపోతే అందులో ఎంత ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే, ఇక్కడ మీరు ఒక నెంబర్ చెప్పలేదు, దేవుడు ఆ నెంబర్ని అడగలేదు. సో ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఉంటుంది అందులో ఎంత ఉంటుంది అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని తెలిపారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. వైద్యారోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాగితరహిత పాలనలో భాగంగా రూపొందిస్తున్న ఈ విధానం ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని పర్యవేక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు కోనేర్లు బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లాలోని 600 ఏళ్లనాటి బావిని కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పునరుద్దరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవయుగ కవి చక్రవర్తి, అభినవ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. సమాజంలోని అట్టడుగు వర్గాలు అనుభవించే అసమానతలను ఎత్తిచూపుతూ ఆయన రచనలు చేశారు. ఆయన రచనల్లో ఫిరదౌసి, కాందిశీకుడు, గబ్బిలం వంటివి విశేష ఆదరణ పొందాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడే గేమ్ షోలో. సో అవర్ నెక్స్ట్ మెసేజ్ మనకి కాదరి వీరేష్ రాజోల్ మండలి నుంచి పంపించారు. ఇంత అక్కడి క్వశ్చన్కి ఆన్సర్ అలారం అంటే రాంగ్ ఆన్సర్ అన్నారు కదా మేడం అట. అసలు ఈరోజు నా నోట్లోంచి రాంగ్ అన్న పదమే రాలేదు. ఓకే, సో మరి మీరు ఎలా విన్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఆల్సో నేను చివర్లో ఈరోజు పంపించిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే అని కూడా చెప్పాను. సో మరి వీరేష్ గారు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్. ఎనీవేస్, నెక్స్ట్ అయితే సెకండ్ క్వశ్చన్కి ఆహా వచ్చాయండి మూటలు ఒక్కొక్కరి దగ్గర నుంచి నాకు దగ్గరికి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నేను ఏమడిగానంటే ఈరోజు క్వశ్చన్, సో దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే మీరు డబ్బులు కావాలి అని కోరుకుంటే కావాల్సినంత డబ్బులు దేవుడు గ్రాంటెడ్ అన్న తర్వాత ఆ మూటలో ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు ఒక అమౌంట్ పర్టికులర్గా ఇంత ఇవ్వండి అని అడగలేదు, దేవుడు కూడా చెప్పలేదు. మరి మీరు ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు ఆ ప్లేస్ నుంచి ఆ మూట ఉన్న ప్లేస్కి వెళ్ళే లోపు గ్యాప్లో జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా. సో మరి ఎంత ఉన్నాయి అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 100 కోట్లు అని పంపించారు. ఏమండి ఏమన్నా అంటే అన్నానంటారు కానీ 100 కోట్లు చాలా అండి, ఇంకో 100 ఇమ్మంటారు అండి మీకు. అజ్జబాబోయ్. నెక్స్ట్ అయితే ఎం నరేష్ అండ్ రోజా మూసాపేట నుంచి అనమాట. 18,000 ఆహా ఏదో లెక్క ఉంది 18,000కి, మాకైతే అర్థం కాలేదు కానీ మీకు అర్థమైతే చాలు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంత డబ్బున్నా హ్యాపీనెస్ ఉండదు శృతి, ఎందుకంటే మనం మనుషులం కదా అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. కరెక్టేనండి. ఓయ్, కాకపోతే ఏదైనా కొంచెం మనం గెస్ చేసేటప్పుడు వచ్చే ఒక రకమైన ఫీలింగ్లోంచి వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది వేరు, అందుకని అడిగాను అనమాట. ఎనీవేస్, ఎం కొండారెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి ఊహ తేజమా, ఏమిటది ఏమిటిది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, తిరుపతి డామినేట్ నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు 1 కోటి రూపాయలు అంటూ మెసేజ్ చేశారు. ఆహా సూపర్ అండి మీరు. నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు, సాటిస్ఫై మామ్ అండ్ డాడ్, ఓకే వాళ్ళని తృప్తిపరచడానికి కొంత చాలు అన్నట్టుగా మెసేజ్ చేశారు. వెరీ నైస్. ఓకే, గ్రాంటెడ్, మీకోసం ఆ దేవుడి తరఫున నేనే గ్రాంటెడ్. ఎనీవేస్, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, 100 కోట్లు ఉంటే చాలు మేడం లైఫ్ సెటిల్ అయిపోతుంది అట. అర్రర్రర్ర, మీరు కూడా 100 కోట్లకే వేశారనమాట. ఎనీవేస్, వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 1 కోటి రూపాయలు అంటున్నారు. రాజోల నుంచి జయన్న, నాకు పెద్దగా ఆశ ఆశయాలు లేవు మేడం, కేవలం ఒక పొదు 10 కోట్లు అయితే చాలు, పెద్దగా లేవా మీకు, 10 కోట్లు చాలా దేవుడా. నెక్స్ట్ అయితే 1 కోటి రూపాయలు చాలు అంటున్నారు హనుమంత్. ఓకే, జరుపుతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే తరాలపల్లి నుంచి. ఎనీవేస్, నెక్స్ట్ ముజఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి అనమాట దేవేంద్ర బాబు ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వర్షం కురిపించమని కోరుకుంటా అంటున్నారు. ఓహో, మీకు డబ్బులతో పని లేదనమాట. కరెక్టేనండి, నిజంగానే వర్షం వస్తే చాలు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మనకి ఆ వరం వస్తే చాలు అన్నట్టు అంటారు. ఓకే, నాకు అర్థమైపోయింది మ్యాటర్ అంతా. ఎనీవేస్, హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా మానవుడికి అది సరిపోదు అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఓకే మొత్తానికి. నెక్స్ట్ అయితే నాకైతే మాక్సిమం 1 కరోర్ చాలండి అంటున్నారు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా. ఓకే, నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అయితే జీవితకాలం పొదుపు చేసేంత అమౌంట్ అట. అర్రెర్రెర్రెర్రే, అసలు ఎంత బాగా చెప్పారు మీరు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి, జీవితాంతం సుఖంగా బతకడానికి ఎంత కావాలో అంత ఉంటే చాలు. ఆహా మంచి క్లారిటీ ఉంది. కలమందలపాడు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తుజావలి, నాకైతే 1 కోటి రూపాయలు చాలు. ఓకే, నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, అమ్మ బాబోయ్

ఇక్కడ ఒక కొన్ని నైన్లు వచ్చాయి. ఎన్ని నైన్లు ఉన్నాయంటే నేను అవి లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే మినిమం పావుగంట పడుతుంది. అన్ని నైన్లు తర్వాత క్రోర్స్ అట మళ్ళా. ఆహా సూపర్ అండి, మీ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఆంజనేయ ప్రసాద్ గారు అండ్ విష్ణు. ఓకే, 3,50,000 ఉంటే చాలు. ఆహా ఏం కొను, ఐఫోన్ కొనుక్కోడానికట సరిపోతాయి కదా. ఓకే, మూట ఇచ్చిన దేవుడికి మనకి ఎంత అవసరమో అదే నెంబర్ ఉంటుంది అంటున్నారు భద్రేశ్వరిచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి. తెలివండి తెలివి, మంచిగా దేవుడి మీదే వేసేసారు మీరు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఫ్రీగా వస్తే ఎంతైనా సరిపోదు, అందుకే మా నాన్నగారు నాకు ఫ్రీగా ఇస్తే తీసుకోవద్దని చిన్నప్పటి నుంచి నేర్పించారు అట. మంచి విషయమే కదా, మంచి విషయమే కదా. దేవుడు ఇస్తే ఫ్రీగా తీసుకోవచ్చండి, పర్వాలేదు. దేవుడే మనం అదేంటి తపస్సు చేయకపోయినా ప్రత్యక్షమే వరం ఇస్తానంటే తీసుకోవడానికి బాధేమిటి, అది మ్యాటరు. ఎనీవేస్, ఒక నిర్దిష్ట మొత్తం కంటే జీవితాంతం కుటుంబంతో సంతోషంగా అప్పులు లేకుండా అవసరాలకు సరిపడా డబ్బు. ఆహా, ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్, మూటలో నుంచి ఎంత తీస్తే మళ్ళీ అంత తిరిగి నిండి అంత తిరిగి నిండిపోవాలి. సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి, మీకు మూట కావాలా మూటలో డబ్బు కావాలా? మూటకి మళ్ళీ ఓ స్పెషాలిటీ ఉండాలా? అబ్బా అబ్బా అబ్బా, దీని పేరు ఏదో ఉందండి మర్చిపోయాను సడన్గా. అరే రే సూపర్ అసలు. మీరు అనంతపురం నుంచి అనురాధ గారు, ఎంత ఉండినా అవసరానికి పెట్టుకొని మిగతాదంతా పంచిపెట్టేస్తాను అంటున్నారు, మంచి విషయం. ఎనీవేస్, నెక్స్ట్ అయితే దేవుడు ప్రత్యక్షమే ఒకే ఒక వరం కోరుకోమంటే నేను మాత్రం మంచి ఆరోగ్యం ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలని కోరుకుంటాను అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. నాకు తెలుసు సందడే సందడి షోని ఇలా చేసేస్తారని తెలిసే నేను వరం నేనే ఇచ్చేసా, డబ్బులు నేనే ఇచ్చేసి వరం కూడా నేనే చెప్పేసి ఆ వరంలో ఆ మూటలో ఎంత ఉండాలి మాత్రమే అడిగా. ఏ వరం కోరుకుంటారని నేను అడగలేదు, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇండియా దేవుడా. ఓకే, నెక్స్ట్ అయితే రియాజ్ నెల్లూరు నుంచి, 20 lakhs అట. నెక్స్ట్ అయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ వాయిస్ సూపర్ అంటూ బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50 lakhs dollars, నేను 50 lakhs అని చూసి ఓకే మంచిగా కోరుకున్నారు అను, పక్కన డాలర్ సింబల్ వేశారు చూశారు, మీరు అసలు సూపర్ అండి. నెక్స్ట్ సాయి ఇన్ఫినిటీ అంటూ మెసేజ్ చేశారు, ఓకే నీకు కూడా అందాలని కోరుకుంటున్నాను సాయి. నెక్స్ట్ మాకైతే ఎక్కువ ఆశ లేదు, 1 crore rupees అయితే మా జీవితాంతం బతికేస్తాం. 1 crore rupees మంచి ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలని ఉంది, దానికి ఖర్చు అవుతుంది అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. ఓకే, పాలంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే ఎంత డబ్బైనా ఆశ తీరదు కనుక నాకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని అండ్ పనిని ఇస్తే చాలు అనుకుంటాను. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు, అదే ఆరోగ్యం అంటున్నారు. ఆహా, మొత్తానికి ఒక మంచి మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ విజయవాడలో ఇల్లు ఇల్లు కొనుక్కోవాలంటే ఆ మాత్రం డబ్బు కావాలి కదండి, 1 crore rupees అట. ఒక ఎంఎస్ దుర్గారావు గారు, ఎంతున్నా పర్లేదు ఎందుకంటే ఆ మనీ అడిషనల్ కదా అట. ఆహా ఏం చెప్పారండి, మా దగ్గర సరిపోయినట్టు ఉన్నాయి అంటారు మొత్తానికి. ఎనీవేస్, శృతి మేడం చెప్పినట్లు మాకు డబ్బు మూట ఏమీ వద్దు. ఇలా శృతి మేడం గారు వచ్చి రోజు మా పేర్లు నవ్వుతూ అరెరే అంటూ పలకరిస్తే చాలట. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, ఇంత సింపుల్ కోరు కోరుతారా అండి, పెద్ద పెద్ద దేవుడు వచ్చి ప్రత్యక్షమైతే అయ్యయ్యో. ఎనీవేస్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 50,000 అంటున్నారు, ఏదో ఉంది 50,000 రూపాయలకి. ఎనీవేస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 1 crore rupees ఓటు. నెక్స్ట్ చాలినంతా దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారు అండ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డి పల్లి, నో లిమిట్స్ ఫర్ డిజైర్స్ అంటున్నారు. అయ్యబాబోయ్, అదే ఇంతకు చాలామంది తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్లో చెప్పారు, అంతే తేడా. ఎనీవేస్, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఒక్కడ మాత్రమే లెక్క పెట్టాలని కూడా చెప్పాల్సిన శృతి గారు, అప్పుడు జీవితకాలం పడుతుంది. విజయవాడ నుంచి కరుణ, ఇలాంటి ఒక క్వశ్చన్ నేను ఏదైనా ఫ్రేమ్ చేసేస్తా చూద్దాం. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు మీరు. 5 crore ఉంటే చాలు అంటున్నారు ముండ్రాయి గ్రామం అనుమల మోహన్, సుభద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, 2 crore చాలు, పెద్దగా ఆశ లేదు మేడం అంటున్నారు కేదర్ వీరేజ్ రాజోల మండలం. అసలు అందరూ పెద్దగా ఆశ లేదుంటూనే కోట్లు కోట్లు అడుగుతున్నారు దేవుడా. ఎనీవేస్, ఎంఎఫ్ఎస్ సర్దార్ అదృశ్యం ఎంత
అదృష్టం. ఎంత ఉంటే అంత

దక్కుతుంది మేడం, అంతే అట. కరే కదా, అది తెలియక అందరూ కోట్లు కోట్లు అడుగుతున్నారు. ఎనీవేస్, 50 కోట్లు ఉంటే చాలు మేడం అన్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్, దేవుడు అవసరాన్ని బట్టి ఇస్తాడు మేడం, కాబట్టి అంతే చాలు అంటున్నారు. ఎవరు ఇంతకీ? రాము బావివాల, వావిలాల. ఓకే. అండ్ నెక్స్ట్ అయితే స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి అంటే 1 కోటి ఉండాలి మేడం అంటున్నారు వీర కనకారావు గారు. ఓకే, 1 కోటి రూపాయలతో మా ఫ్యామిలీ సెట్ అన్నారు వినుకొండ నుంచి సోని సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్, కనీస అవసరాలు తీరే డబ్బు ఉంటే చాలు, అండ్ ఆల్సో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, అంత ఇస్తే చాలు. ఓహో, ఓకే. నెక్స్ట్, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, నాకైతే ఆరోగ్యం కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, బట్ ఈ లోపం అండ్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళందరి కోసం కూడా ఇంకొక క్వశ్చన్ కాదు, అదే క్వశ్చన్. సో మరి మీకు కనుక దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మీరు కనుక డబ్బులు కావాలి అని కోరుకుంటే, డబ్బులు కావాలని కోరుకున్నారు ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ ఆరోగ్యం, హ్యాపీనెస్ ఇలాంటివి చెప్పకండి, డబ్బులు ఆల్రెడీ కోరేసుకున్నారు అయితే ఓకే గ్రాంటెడ్ అని చెప్పాడు, బట్ మీరు డబ్బులు ఇంత కావాలి అని అడగలేదు. సో ఎంత ఉండే మూట కావాలి మీకు, అది నేను అడిగిన క్వశ్చన్. ఓకేనా? రైట్ నౌ మీ అందరి కోసం ఇరుముడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో మరి హేషమ్ అబ్దుల్ వహాబ్ అండ్ సాధికా పన్న సాంగ్ అయితే వినజారు. ఇరుముడి సినిమా నుంచి 319 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి షో టైమ్. అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి. సో మరి ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ అయితే యాక్చువల్గా అందరూ 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు ఇలా అడుగుతున్నారు, లేకపోతే ఆరోగ్యం అడుగుతున్నారు, లేకపోతే సంతోషం అడుగుతున్నారు, ఇలా రకరకాలుగా అడుగుతుంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. గడ్డం అంకయ్య గారు పంపించారు బండార్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. రింగ్ ప్లస్ అతలో ఒక సుందరి అట. అసలు నేను అడిగినది ఏంటి, మీరు పంపింది ఏంటండి, నేను ఆల్రెడీ వరం ఇచ్చేసాను మొర్రో అంటుంటే మీరు అది కూడా రింగ్ అతలో ఒక సుందరి. దేవుడా, ఉంటారండి ఇలాంటి వాళ్ళు, అసలు ఉంటూనే ఉంటారు. ఎనీవేస్ మొత్తం నవ్విచ్చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ లవ్స్. ఓకే, సో నాగార్జున గారు ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ 2 crores అంటున్నారు. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం, ఇల్లు భోజనం వస్త్రాలు సరిపడా అమౌంట్ చాలు, రాజారావు గారు పత్తికొండ నుంచి మెసేజ్ చేశారు, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే తేజశ్రీ శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘన చాణక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే 1 కోటి రూపాయలు చాలు. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, ఓకే హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా. ఓకే ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఇంతకటి మెసేజ్ మళ్ళీ ఏమిటో డిలీట్ చేశారు, ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎనీవేస్, నాకు నా కుటుంబానికి జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి సరిపడా సంపద కావాలి, అంతుంటే చాలు, అందులో అంతుంటుందని అనుకుంటున్నాను అంటున్నట్టు మెసేజ్ చేశారు మనకి దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి. ఓకే, సో దేవుడు ఎంత డబ్బు ఇచ్చినా నాకు హ్యాపీ అవుతుంది అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, దేవుడికే తెలుసమ్మా ఎంత ఇవ్వాలి అంటే సాయి శిరీష తిరుపతి నుంచి వేసేశారు దేవుడి మీద మొత్తానికి. నెక్స్ట్, అక్షయ్ పాత్ర లాంటి డబ్బు మూట కావాలి మేడం. ఎస్, ఈ పదాన్ని ఇందాక నేను మర్చిపోయాను, టకీమని అక్షయ్ పాత్ర. ఎస్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో సుఖంగా జీవించేందుకు పేదరికంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు సరిపడిన డబ్బు కావాలి. ఓకే, అంత ఉండాలని ఆశిద్దాం మనం కూడా మీ మూటలో. నెక్స్ట్, సంధ్యా చరణ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, 5 lakhs ఓన్లీ, ఆహా ఓకే. నెక్స్ట్, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 1000 కోట్లు వెళ్ళిపోయింది ఎక్కడికో, 50,000 అంటారు ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ 1000 కోట్లకి వెళ్ళారు ఏమిటండి బాబు. నెక్స్ట్, నెల్లూరు జిల్లా నుంచి ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే మోక్షం కావాలని కోరుకుంటారట. నెక్స్ట్, కౌస్తభా ఆత్మకూరు నుంచి, శృతి గారికి సరిపోయేంత అండి అట, నాకు సరిపోయేంత మీకు ఎలా ఇస్తారండి, నాకు అర్థం కాదు. అయ్యయ్యో, దేవుని అలా ఎలా కోరుకుంటారు మీరు. అండ్ నెక్స్ట్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, హెల్త్ ఈజ్ వెల్త్, ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, నాకు ఒక డౌట్ అండి, దేవుడిచ్చిన డబ్బులు ఇక్కడ చెల్లుబాటు అవుతాయా కాదా అని అంటూ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. అసలే మాకున్న డౌట్లు చాలు, మళ్ళీ మీరు కొత్తది పెట్టకండి, ఓకేనా. నెక్స్ట్, అక్కర్పాక నుంచి రమా సుధాకర్, ఇక్కడ ఇల్లు కట్టుకునేంత అలాగే డబ్బులు కావాలి, మిగిలిన జీవితం కష్టపడి సంపాదించుకుని బతికేస్తాం, సూపర్ డూపర్ హిట్. ఓకే, నెక్స్ట్, తిరుపతి డామినేట్ నుంచి ఉషారాణి భాస్కర్ రావు, 1 crore రూపాయలతో పాటు నగలు కూడా ఉంటే బాగుంటుంది మేడం శృతి గారు, లైఫ్ సెట్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు, ఉంటే చాలు నాకు 1 lakh రూపాయలు చాలు అంటున్నారు గుంటూరు నుంచి దాసరిపాలెం నుంచి అనమాట. ఓకే, శివదాసిరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, కలమందులపాడు నుంచి కాజీం ఇంకా ముత్తుజావలి. మేడం మీరు ఎంత డబ్బులు కావాలని కోరుకుంటారు అట, నేను ఇంకా ఆలోచించలేదు, ఆలోచించి నెక్స్ట్ టైం చెప్తాను. మీ ప్రసారం ఆగుతోందండి అంటూ మెసేజ్ చేశారు వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, ఓకే. నెక్స్ట్, షబీనా పెద్దగూడెం విలేజ్, ఓకే వనపర్తి డిస్ట్రిక్ట్ అనమాట.

పెద్ద పెద్ద పెద్ద అమౌంట్ కావాలని కోరుకుంటా అట. ఆహా, ఓకే, అది ఎంత అని ఇప్పుడు కూడా అంటారు అనమాట. భాస్కర్ పెడ నుంచి శృతి గారు సూపర్ సాంగ్ ప్లే చేశారు అట, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అక్షయ్ పాత్ర ఇస్తే చాలు అంటూ మెసేజ్ చేశారు ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. ఓకే అమ్మ, శృతి తల్లి మూట ఎదురా అట, ఎవరింతకి జమలయ్యా బెంగళూరు నుంచి. ఓకే, దేవుడిచ్చిన అంత చాలండి, ఆశ వద్దు అంటూ మెసేజ్ చేశారు గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపూర్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే 100 crores అండ్ మీ వాయిస్ సో నైస్ మ్యామ్ అంటూ రామకృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ గుంటూరు నుంచి మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వై గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా? ఏమిటి, ఓకే, మీ వాయిస్ విని చాలా రోజులైంది అట. ఎస్, ఓకే. నెక్స్ట్ అయితే హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్ అండ్ ఆల్సో పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, దేవుడిచ్చింది కాబట్టి మనకి సరిపడా ఇచ్చుంటారు లేండి అంటున్నారు. ఓకే, అడ్జస్ట్మెంట్ అర్రర్రర్రే. ఓకే, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, 1 లక్ష చాలు అంటున్నారు ప్రశాంతం. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఓకే, 2,50,000 లేకపోతే 25 లక్షలా? ఓకే సూపర్. నెక్స్ట్ విష్ణు ఆత్మకూరు నుంచి $1 trillion కావాలట, పెద్ద ప్లానింగే. నెక్స్ట్ నాయుడుపేట నుంచి నాగమణి, 3-4 lakhs ఉంటే చాలు మేడం. ఓకే, అప్పులన్నీ తీరిపోయి సెట్ అయిపోతుంది లైఫ్, అంతకుమించి అవసరం లేదు అట. నెక్స్ట్ మీరు కూడా చెప్పాలి మేడం ఆన్సర్ అట. నెక్స్ట్ అయితే 1 నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ వస్తారండి, దేవుడు ప్రతి నెల వచ్చి ప్రత్యక్షమే 1 లక్ష మోటించి వెళ్తూ ఉంటారు, అదే పని మరి. అయ్యయ్యో, నెక్స్ట్ వెరీ నైస్, మొత్తానికి రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి, సూపర్ అసలు అందరూ కూడా. నాకు ఎంత కావాలి అంటే, నాకు కూడా యాక్చువల్గా అందరూ కోటి కోటి కోటి అంటుంటే అక్కడే నేను కూడా బాగా ఇంప్రెస్ అయిపోయాను. సో నాకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తే లైఫ్ సెట్ ఏమంటారు. ఎనీవేస్, మరి అదండి సెకండ్ క్వశ్చన్. మరి 3:25 ఆల్రెడీ అయిపోయింది మన స్టూడియోలో టైం. రైట్ నౌ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, నేను నెక్స్ట్ ఒక సినిమా సాంగ్ ప్లే చేస్తాను, ఓకేనా? ఆ పాటలో మొదట ఒక అబ్బాయి వాయిస్ ఉంటుంది, ఆ అబ్బాయి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో అతను ఎవరో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి, ఓకేనా? ఆ పాట చాలా చాలా ఫేమస్ పాట, మీ అందరికీ తెలుసు, బట్ ఇప్పటిది కాదు, 90స్లోది. సో అతను ఎవరై ఉండొచ్చు మీరు గెస్ చేసి చెప్పడం మాత్రమే నాకు, ఓకే? నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. సో రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

సురేష్ పీటర్స్ పాడిన పాట అయితే వినేశారు. మరి ఇందులోనే కిడ్ వాయిస్ కూడా ఉంది. ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఇప్పుడు తను ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను అనమాట క్వశ్చన్. సో మరి నాకైతే చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ అయితే మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి ఒక ఇంతకు క్వశ్చన్కి నాకు 1 కోటి రూపాయలు కావాలి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎక్కడి నుంచి, ఏంటి పేరు, ఊరు అలాంటివి ఏమీ లేవు, కానీ అనిరుద్ధ్ రవిచందర్ అంటూ పంపించారు. కాదు, నో, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రభుదేవా ఈ సాంగ్లో డ్యాన్స్ చేశారండి, పాట పాడలేదు. అండ్ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన ఆ పిల్లాడి వాయిస్, ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఓకే, నెక్స్ట్ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనిరుద్ధ్ అన్నారు, నో రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్దపట్ట మండల కడప జిల్లా నుంచి దేవిశ్రీ ప్రసాద్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మూట ప్రశ్న వేసి అందరినీ కోటేశ్వరుల్ని చేసేశారుగా. ఎస్ ఎస్, ఈ రోజుకి అందరూ కోటేశ్వరులే. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాక నుంచి రమా అండ్ సుధాకర్ రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. జోగానంద్రోకాల నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పెడన నుంచి. నెక్స్ట్ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఏఆర్ రెహమాన్, నో రెహమాన్ గారు కాదు. రెహమాన్ గారు ఈ పాటకి, ఐ మీన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. కానీ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు. అండ్ ఆన్సర్ నాకు తెలీదు అంటారు మహాలక్ష్మి గారు. ఓకే, దేవ

శివసేన తిరుపతి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ అనుకుంటా అంటున్నారు. ఓకే, సో మా నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మసూమ్ బాబా. ఓకే, నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయి గ్రామ అనుమల మోహన్ సుభద్ర రెహమాన్ అంటున్నారు, నేను అడుగుతున్నది ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆ పాటలో వచ్చిన కిడ్ బాయ్స్, ఆ పిల్లాడి బాయ్స్ ఎవరిది. ఓకే, సో మరి ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు కాదు, ఎందుకంటే ఆయనే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. ఓకే, అండ్ జెంటిల్మెన్ సినిమా ప్రభుదేవ గారు, ఓకే ఈ రెండూ కరెక్టే, మీరు అన్నది సినిమా అదే, యాక్ట్ చేసింది ఆయనే, కానీ నేను అడుగుతున్న వాయిస్ ఎవరిది. ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు, ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను అడుగుతున్నది. ఓకే, తిరుపతి దామినేని నుంచి ఉషారాణి భాస్కర్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎగ్జాక్ట్గా కిడ్ వాయిస్ని గెస్ చేశారు. అండ్ దసగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, రామనగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలి పురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఓకే రాజీ, రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సూపర్ ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు సింగర్స్ని గెస్ట్ చేశారనమాట, కిడ్ బాయ్స్ని అండ్ మేల్ బాయ్స్ని కూడా. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు, మీరు రెండు ఆన్సర్స్, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ ఆల్సో కిడ్ బాయ్స్ని, ఓకే అలా అయితే తీసుకుంటాను కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష తిరుపతి నుంచి, ఏఆర్ రెహమానా మరొకరా అట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టరు బట్ నేను అడుగుతున్నది కిడ్ బాయ్స్. కాదిరి వీరేష్ రాజోలమల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కలమదిలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి, ఓకే రైట్ ఆన్సర్ ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఉరవకు నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ విష్ణువర్ధన్ అకిరానందన్ అభిరామ్ మంగళగిరి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సిహెచ్ చంద్రశేఖరరావు గారు విడవలూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ అట, ఓకే ప్రభుదేవా అంటున్నారు, నో. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి ప్రభుదేవా అంటూ పంపించారు. మరి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నది మాత్రం ఈ సాంగ్లో, ఈ పర్టికులర్గా చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే సాంగ్లో వచ్చిన కిడ్ వాయిస్, స్టార్టింగ్లో ఒక కిడ్ వాయిస్ వస్తుంది, మధ్య మధ్యలో కూడా చిన్న చిన్నగా హమ్ చేస్తూ ఉంటారు, ఆ కిడ్ ఎవరు? ఇప్పుడు తను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ప్రజెంట్ నౌ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా, అయ్యా బాబోయ్, ఓకే రైట్ ఆన్సర్, ఇద్దరిని గెస్ట్ చేశారు ఇద్దరు సింగర్స్ని. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం తమన్ అనుకుంటున్నాను మేడం అట, నో నో నో తమన్ గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చిల్కా నారాయణ అనసూయ అమిన జానకపేట నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాసిక వేణు దేశాయిపేట నుంచి అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ. అండ్ నెక్స్ట్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, ఇంకా రాణి నారాయణపేట జిల్లా నుండి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే మిగతా ఇంతాక అందరూ కరెక్ట్, బట్ అరుణ గారు ఉట్కూరు నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కానూ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే గౌస్ పంపించారు, పమిడి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఏఆర్ రెహమాన్ అని. నేను అడుగుతున్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇది కాదు. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు సింగర్స్ని గ్యాస్ చేశారు ఎగ్జాక్ట్గా, ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోలి మండలం నుంచి వీవర్స్ కాలనీ నుంచి అనమాట, మాదిగుండ్ రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ దాసరి నుంచి సేవదాస్ దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్. నో నో నో నో నో, ఓకే ఇంతాక ఒకటి ఇప్పుడు ఒకటి, నా రెండు ఆన్సర్సా? ఓకే రెండు రైట్ అయితే. నెక్స్ట్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్ అండి, భానుచందర్ బచ్చల శ్రీకాకుళం నుంచి, ఆన్సర్ రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బహుకాల దర్శనాలట.

0: రాములకోట నుంచి దుబాయ్ బాషా, అబ్దుల్ మనాన్, డాక్టర్ దీప్తి, డ్రైవర్ నవీన్. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రక్కా ఏంటి, ముండైగామం. ఓకే, అనుమూల మోహన్, ఇంకా సుభద్ర రైట్ ఆన్సర్ పంపించారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శృతమ్మా, నాకు తెలియదు అంటున్నారు. నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ తమన్ అంటూ రామకృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి పంపించారు, అండ్ ఫ్యామిలీ కూడా. నో నో నో, తమన్ కాదు, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. ఓకే, ఎస్ఎస్ తమన్ అంటున్నారు. రాంగ్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ ఓకే, రామచంద్రపురం నుంచి అనమాట. ఫస్ట్ టైం అండి మెసేజ్ చేయడం అంటూ మెసేజ్ చేశారు. హాయ్ శృతి గారు అంటూ రైట్ ఆన్సర్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివిధ్ భారతి వింటున్నందుకు అండ్ ఆన్సర్ చేసినందుకు కూడా. ఇలాగే రోజు చక్కగా వింటూ మీ ఆన్సర్స్ మాకు పంపించండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాలంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, జెంటిల్మెన్ నో అంటే ఒక మేల్ సింగర్ అయితే రైట్గానే పంపించారు. నేను అడుగుతున్నది ఆ చిన్నపిల్లడి వాయిస్ అండి, సో అది ఇంకా పంపించలేదు మీరు. అండ్ నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. తేజ సజ్జా ఏమిటండి, తేజ సజ్జా హీరో కదా, తను ఎప్పుడు పాట పాడాడు, అది కూడా ఆ సినిమాలో. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. నో, యువన్ శంకర్ రాజా కాదు. నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష. ఓకే, నో అండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎంఎస్ సర్దార్ సురేష్ పీటర్స్ అన్నారు. సురేష్ పీటర్స్ రైటే, అసలు మేల్ వాయిస్ అయిందే. ఓకే, నెక్స్ట్ మెసేజ్ బలరాం రెడ్డి గారు, దంపూర్ బలరాం రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి ఆకాశవాణి విజయవాడ, ఆన్సర్ నేను చెప్తాగా అట, అయ్య బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఏఆర్ రెహమాన్ అంటున్నారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి అనమాట రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, ఆదిత్య మాధవన. నో నో నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే, సో మరి అదండి సంగతి, చాలామంది అయితే మెసేజ్ చేశారు. ఇంతకీ ఆ కిడ్ వాయిస్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, వినండి. ఎస్, ఈ వాయిస్ ఎవరిదంటే జీవి ప్రకాష్ కుమార్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, రైట్ ఆన్సర్. అది సంగతి. సో దాని పక్కన పెట్టేద్దాం, ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఓకే, ఒక ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం జనరల్గా ఏవైనా వెహికల్స్ తీసుకెళ్లేటప్పుడు మనకి పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం జనరల్గానే. కానీ ఒక్కొక్కసారి చాలా అనుకోకుండా స్టార్ట్ అయినప్పుడు అలా మనం పెట్రోల్ చూసుకోకుండా బయలుదేరిపోయి మధ్యలో పెట్రోల్ ఆగిపోతే అలా పడే ఇబ్బంది వేరు కదా. అది మనకి తెలుసు ఆల్రెడీ ఎలాంటి ఇబ్బందులు పడతామో. ఒకవేళ అక్కడ పెట్రోల్ స్టేషన్ కనుక లేకపోతే చాలా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది, అదంతా డిఫరెంట్ స్టోరీ. అది పక్కన పెడితే, ఒక దేశంలో ఇలా కనుక కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ అయిపోతే, సడన్గా కనుక మనం బండి ఆపేస్తే మన కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ లేనందుకు ఫైన్ వేస్తారనమాట. అది ఏ దేశంలో, ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. మనకి వెహికల్స్లో పెట్రోల్ లేకపోతే మనకి ఫైన్ వేసే దేశం ఏది, మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్.
1: వయ్యారంగా నడుచుకొచ్చేస్తాంటే, గుండెల్లో నా మొరకు పుట్టేస్తాంటే.
2: యు ఆర్ రైట్.

వీరా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 350 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. నాతో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ అయిపోతే సడన్ గా ఫైన్ వేసే దేశం ఏది అని అడిగితే, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి అమెరికా అని పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల్ నుంచి కూడా ఓకే సేమ్ ఆన్సరా. ఓకే ఇంతటి క్వశ్చన్కా జీవి ప్రకాష్ కుమార్. ఓకే సో మరి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కూడా అమెరికా అంటున్నారు. యాక్చువల్గా అమెరికాలో కూడా ఈ రూల్ ఉంది, బట్ ఏంటంటే ఇది స్ట్రిక్ట్గా ఉన్న దేశం అయితే ఇంకొకటి ఉందన్నమాట. ఈ కంపల్సరీ ఫైన్ అనే దేశం అయితే ఇంకొకటి ఉంది. బట్ అమెరికాలో ఇన్ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫైన్ వేస్తారు. సో దాంతో పోలిస్తే నేను చెప్పబోయే దేశం బాగా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఫైన్ అనేది ఉంటుంది అక్కడ, పెట్రోల్ కనుక, లేకపోతే మన బండిలో అది మ్యాటరు. ఓకే సో మరి కేదరి వీరేష్ రాజోలు మండల నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ, రాజోలు నుంచి జయన్న, పెడన జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజు గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి ఇలా ఫైన్ వేసే దేశం కూడా ఒకటి ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. శృతి గారు ఇలాంటి ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ అంటున్నారు. ఓకే అండి సో మరి అదే మ్యాటర్. అండ్ కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా పంపించారు. పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. నాసిక వేణు దేశాయిపేట నుంచి, గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఆత్మకూరు మంగళగిరి, ఆంజనేయ ప్రసాద్, విష్ణువర్ధన్, అకిరనందన్ వీళ్ళందరూ కూడా కరెక్టే. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి కూడా కరెక్ట్ పంపించారు. తిరుపతి దామిని నుంచి ఉషారాణి అండ్ ఆల్సో భాస్కర్ రావు గారు. శృతి గారు కాస్త అలసిపోయినట్టున్నారు, జ్యూస్ కానీ కాఫీ కానీ తాగండట. ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించారు. కౌస్తుభ ఆత్మకూరు నుంచి ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినాయపాలెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి కూడా. అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి, అండ్ ఆల్సో కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్టిక్ కోడమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీ వాయిస్ స్వీట్ పాట పాడనంటూ మురళి

గారు మెసేజ్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భద్రేశ్వరి చారి అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. అండ్ ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుంచి అనమాట, భాస్కర్రావు గారు రాణి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ మొండ్రాయ్ గ్రామం హనుమల మోహన్ అండ్ సుభద్ర. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. అండ్ ఆల్సో చిల్క నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్. ఓకే, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. అండ్ ఆల్సో రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. కలమందలపాడు గ్రామం నుంచి కాసే ముత్తుజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి, హాయ్ అండి, మీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్. ఇందుకే మీ పేరేది? మసూమ్ బాబా. ఓకే, రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బాలాజీ ఫ్రమ్ మనస్తిల్లిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్, డి బాలాజీ. ఓకే, ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ బి బదుమ్రసాద్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామ్లా రైట్ ఆన్సర్. అండ్ శృతి గారు చాలా రోజులకు వచ్చారండి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అవునండి కదా, గ్యాప్ వచ్చేసింది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా చిన్న పాసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దుబాయ్, నో నో, దుబాయ్ అయితే కాదు. అండ్ మీరు టూ ఆన్సర్స్ పంపించారు ఆశా గారు, అందులో ఒకటి రైట్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, ఒకటి రైట్ మీరు పంపిన ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ మెసేజ్ మురళీధరన్ చిత్తూర్ ఏపీ నుంచి అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. ధనలక్ష్మి గన్నేపూడి నుంచి రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నల్లమ్మ గారు పంపించారు, పాపినేపాలెం. ఇదేంటో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు, ఈ ఊరి పేరు పాపినేయపాలెమా లేకపోతే ఏంటనేది. ఎనీవేస్ అనంతపురం అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజ్ ఫ్రమ్ సత్తుపల్లి, హాయ్ శృతి గారు అని పంపించారు, హాయ్ రాజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రెహమాన్ అంటున్నారు. ఇంతకెప్పుడో ఒక క్వశ్చన్, బట్ ఎనీవేస్ అదైతే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారే, బట్ నేను అడిగిన కిడ్ వాయిస్ మాత్రం జీవి ప్రకాష్ అనమాట. ఓకే, జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ పెట్టిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఈరోజు కొత్త విషయం, ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాం మేడం అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఈరోజు షో మీ చాలా బాగుందంటూ నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నావు తల్లి అంటూ చిన్నమ్మాయి మిర్యాల కూడా నుంచి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రతిరోజు మీరేరం శృతి గారు, అర్రెర్రెర్రెర్రె మహాలక్ష్మి గారు, అస్సలు అది కుదరని పని. అండ్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సుభాషిణి ఇనమడుగు నుంచి, ఓకే బాంబే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఓకే డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆహా, మొత్తానికి ఆన్సర్స్ అయితే ఫినిష్ చేశాను టైం లోపల. సో ఇంతకీ అది ఏ దేశం అంటే జర్మనీ. జర్మనీలో ఇది చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట. సో సపోజ్ కార్లో కానీ బైక్లో కానీ పెట్రోల్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. బట్ ఇలా ఎందుకు వేస్తారు, ఊరికే అయితే వేయరు, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అలా సడన్గా మనకి మంచి హైవే రోడ్స్ మీద మనం కనుక మన బండిని స్టాప్ చేసేసి మధ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకి అవేర్నెస్ కోసం వాళ్ళు అలా చేస్తారనమాట, ఫైన్ వేస్తారు.
అది చాలా అర్థవంతమైన ఫైన్ ఇది నాకు తెలిసి. ఏమంటారు, మంచి విషయమే కదా. ఎనీవేస్ మరి స్టూడియోలో టైం అయితే 3:58 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది కాబట్టి ఇవాళ సందడేస్ అందరికి ఇక్కడితో గుడ్ బై బై బై కొట్టేద్దాం. మళ్ళీ ఎగ్జాక్ట్గా 4:02 వివిధలో కలుసుకుందాం. ఓకేనా, రైట్ నౌ మరి మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఆ బ్రేక్లో న్యూస్ హెడ్లైన్స్

0: కూడా ఉంటాయి ఎగ్జాక్ట్ గా 4 o'clock కి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. తమ శాఖలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డొల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రేపు నిర్వహించే పల్లె పండుగ 3.0 కింద 11,085 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విజయవాడలో 24,042 మందికి ఇంటి స్థలాలని క్రమబద్దీకరించి పట్టాలు ఇవ్వనున్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి రాష్ట వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. వృద్ధాప్య పింఛన్ కింద 6.88 లక్షలు, వితంత్ పింఛన్ కింద 2.97 లక్షలు, చేనేత 21,565, దివ్యాంగ పింఛన్లకు 1.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. శ్రామికులతో వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోగా 8 మందికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జపాన్లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ ఇప్పటి వరకు 39 పతకాలను గెలుచుకుని 12వ స్థానంలో నిలిచింది. నవయుగ కవి చక్రవర్తి అభ్యుదయ కవి గుర్రం జాష్వా జయంతి ఈరోజు. జాష్వా 1895 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. బంగాళాఖాతంలో మయన్మార్, అండమాన్, మధ్య ప్రాంతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.

0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:04 PM క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధాలోకి ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు వివిధాలో స్పెషల్ ఏంటో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. మరి ఈ రోజు చక్రి గారి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ రోజు చక్రి గారి పాటలే నేను ఎందుకు ప్లే చేస్తున్నాను, దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను డెఫినెట్గా. బట్ రైట్ నో మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి చెన్నై చంద్రమా సాంగ్ అయితే వచ్చేస్తుంది. Enjoy listening.

ఈడియట్ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ గారు అండ్ కౌసల్య పన్న సాంగ్ అయితే వినేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ మరి చక్రి మ్యూజిక్ కంపోజిషన్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 4:14 PM క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం అండ్ దిస్ ఈజ్ ఆర్చీ శృతి. సో మరి యాక్చువల్గా ఈ రోజు చక్రి గారినే నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? పూరి జగన్నాథ్ గారు అనమాట. యాక్చువల్గా ఇవాళ ఆయన బర్త్డే కదా. సో మరి యాక్చువల్గా వీళ్ళ కాంబినేషన్ అంటే అండి తెలుగు సినిమాలో ఒక స్పెషల్ మ్యూజికల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మరి పూరి జగన్నాథ్ గారి మాస్ నారేషన్కి, చక్రి గారి ఎనర్జెటిక్ ట్యూన్స్కి మంచి సింక్ ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్నవ్ తమిళమ్మాయి, ఆంధ్ర వల్ల, సూపర్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎస్పెషల్లీ ఇడియట్ సాంగ్స్ అయితే అప్పట్లో యూత్లో సూపర్ క్రేజ్ క్రియేట్ చేశాయన్నమాట. మరి పూరి గారి సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీకి చక్రి గారి మ్యూజిక్కి ఇంకా ఎక్స్ట్రా కిక్ ఇచ్చేదనమాట. సో మరి అంత బాగుండేది వీళ్ళిద్దరి కాంబినేషన్. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ స్పెషల్లీ పూరి జగన్నాథ్ గారి సినిమా అంటే స్పీడ్, యాటిట్యూడ్, యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే చక్రి గారి మ్యూజిక్ ఆ ఎనర్జీకి మెలడీ టచ్ ఇచ్చేదని చెప్పచ్చు అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఒక రకంగా మాస్ ప్లస్ మెలడీ అంటే పర్ఫెక్ట్ కాంబో అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఆంధ్రవాల సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

కుమార్ సాను అండ్ కౌసల్య పన్న సాంగ్ అయితే విన్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి సాహితి లిరిక్ లో 4:25 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి మీరు చూన్ చేసి వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు స్పెషల్ గా చక్రి గారు మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక అద్దరు గుట్టి పాటతో వచ్చేస్తుంది కృష్ణ సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి చందు గారి లిరిక్ అనమాట. అసాధ్యుడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:34 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్లో. అండ్ ఈరోజు స్పెషల్గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి చక్రి గారి మెలడీస్ అండి, ఆ పెద్దగా కాంప్లికేటెడ్ ట్యూన్స్ అయితే కాదనమాట, చాలా సింపుల్గా మనసుకి వెంటనే పట్టేసే సాంగ్స్, పట్టేసే ట్యూన్స్. మరి ఆయన వాయిస్లో ఉన్న వార్మ్త్, ఆయన కంపోజిషన్స్లో ఉండే న్యాచురల్ మెలడీ, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా నచ్చుతాయి. అందుకే చక్రి గారి పాటలు వింటుంటే చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి అన్నమాట. సో ఆయన మెలడీస్లో గొప్ప బ్యూటీ ఏంటో తెలుసా, అవి చెవులకి మాత్రమే కాదు మన మనసుని కూడా చేరిపోతాయి. నాకు అలానే అనిపిస్తుంది, అండ్ అఫ్కోర్స్ మీకు కూడా. సో రైట్ నౌ మీ అందరి కోసం అలాంటి 2 బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మెలడీస్ మీకోసం ప్లే చేస్తున్నాను. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అండ్ ఆల్సో చక్రం మూవీస్ నుంచి అనమాట. సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు చక్రం సినిమా నుంచి చక్రి గారు పాడిన పాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది బాచీ సినిమా నుంచి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ చక్రి అండ్ స్వర్ణలత గారు పాడారనమాట, చక్రి గారు మ్యూజిక్ కంపోజిషన్లో అండ్ కులశేఖర్ గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. మరి నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్గా 4:50కి ప్రోగ్రామ్ అయితే వచ్చేస్తుంది, సో స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నాకెందుకో చక్రి గారు మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన సాంగ్స్లో ఈ సాంగ్ వల్ల విచిత్రంగా నచ్చింది అనమాట. ఎనీవేస్, బాచి సినిమా నుంచి సాంగ్ అయితే విన్నారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:50 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఏంటి అంటే మరి ఆర్జే శృతి టాటా బైబై చెప్పేసి టైం కూడా అయిపోయింది. అండ్ ఆల్సో వెనిలా ప్రోగ్రామ్తో ఆర్జే చైతన్ కూడా రెడీగా ఉన్నారు. వెరీ సూన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి ఉండదు, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట, పాండ్, లేక్. అందుకే మానస సరోవరం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది అక్షర సత్యం. కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయత అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్లో సామర్థ్యం దెబ్బతినడానికి, ఇలా కోపం ఎన్నో అనర్థాలని సృష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కట్టలు తెంచుకునే కోపం, ఎందుకంత కోపం, అసలు కోపానికి కారణాలేమిటి అని దానికి గల కారణాలను అన్వేషిస్తే దిగులు, అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా ఉన్నాయి. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కొన్ని ప్రయత్నాలు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో, అంటే 10 నుండి 1, 20 నుండి 1, మరీ కోపం ఎక్కువైతే 100 నుండి 1 అంకెలను లెక్క పెట్టాలి. లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణమయ్యే పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీ కోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కోపం తెప్పిస్తే వాటి నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కొంచెం బయట వాక్ చేసి రండి, ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఓ, దీనివల్ల ఏమవుతుందో అనుకుంటారా? చాలా మార్పు ఉంటుంది. ఎస్, బిలీవ్ మీ, ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది, మీ కోపాన్ని అణిచివేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల మనసును దాని మీద లగ్నం చేయొచ్చు. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయమవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించండి, ఆలోచించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు

మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730 నంబర్ మరోసారి 0951522703 9. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం మీ కోపానికి గల ప్రధాన కారణం ఏంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకునే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి మీకు కోపం వచ్చినప్పుడు అతనితో ఒకసారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇది మానసిక భావోద్వేగాల నుండి బయటపడేయడానికి ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి, మీ భావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడతాయి. మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం మంచిది. అదేవిధంగా మర్చిపోవడం, క్షమించడం, ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా కొంత సమయం వేచి చూస్తూ తప్పకుండా మార్పు వస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపాన్ని అణిచేయడానికి ఇదొక గొప్ప మార్గం. అనేక సందర్భాల్లో మనలోని నిరాశ కోపం రూపంలో బయటకొస్తుంది. దానికి మన కోపం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు, విక్టిమ్స్ అవుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులు అర్థం చేసుకునే వారై, ట్రస్ట్ వర్తి అయి ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్ తో వ్యక్తపరచుకున్నప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. డాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెళ్లడం, స్నేహితులతో కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయాల్సిన మరికొన్ని మార్గాలు. పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, పాజిటివ్ గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం అందంగా ఉంటుంది. మీకు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదవడం చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలి అని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్లీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్లీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు, అలానే కోపం మరింత పెరిగిపోతుంది. కానీ అసలు తగ్గదు అని గమనించండి. అయితే ఎలాగో బాధ పోదు కాబట్టి మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా ఎవరిని తిరిగి ఏమీ అనకండి, అదే మంచిది. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా ఉండరు. ఏదో అప్పటి పూర్తికి ఏదో చేసేస్తారు, పగ తీర్చుకున్నాము అనుకుంటారు. కానీ ఆ పగ తీరదు, ఏమీ కాదు. మీరు గిల్ట్లోకి కూడా వెళ్తారు. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదే విధంగా ఆనందంగా కూడా ఉండలేరు అని తెలుసుకోండి. పగ తీర్చుకునే కంటే కూడా శాంతంగా ఉండడం, కాసేపు కావాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు, ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కోపము, చిరాకు పెరిగిపోతూ ఉన్నాయి. సహనం లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. చిన్న మాటకు కూడా ఇరిటేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటారు? జీవితంలో హ్యాపీనెస్ లేదా? అనుకున్నది దొరకట్లేదా? లేదా చేయి జారిపోయాయా? ఏదో కోల్పోయి ఉంటారు, అందుకే ఇంత కోపం. మీ లైఫ్లో ఏం కావాలి? ఒంటరితనం ఉందా? లోన్లీనెస్సా? ఇవన్నిటినీ ఫస్ట్ అడ్రస్ చేయండి. చికాకు, చిరాకు, కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ saying bye for now today in our vanilla program. I'll get back to you in our next program. Till then.

0: హావ్ ఎ గ్రేట్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మహారాష్ట్ర థానే జిల్లాలోని మున్సిపల్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి కేసులో ఒక కార్పొరేటర్కు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు ఈరోజు రద్దు చేస్తూ వైద్యులపై దాడులు సహించబోమని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టదారి పాస్పుస్తకాలు పంపిణీ చేస్తోందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం కొత్తవలస గ్రామంలో దాతల నుంచి సేకరించిన 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఆర్వో మంచినీటి ప్లాంటును ఈరోజు ప్రారంభించడంతో పాటు 1,166 మంది రైతులకు పట్టదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడలో భక్తులను పర్యాటకులను ఆకట్టుకునేలా వచ్చే నెల 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్, 8 నుంచి 23 వరకు జాతీయ మేళ సరస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. పార్వతీపురం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ల కింద వచ్చే సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్క్రాస్ సభ్యత్వంపై జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్ ఐబీఏ, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యూఎఫ్బియూ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో ఈరోజు, రేపు, ఎల్లుండి జరగాల్సిన బ్యాంకుల 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది. బంగాళాఖాతంలో మయన్మార్, అండమాన్ మధ్య ప్రాంతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపటికల్లా ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చెక్ను స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:12. మరి ఈ టైంలో మనమంతా సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ గీత్ కా టచ్ఛల్. మరి ఇప్పుడు మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ గోల్మాల్ 3 మరియు మక్కి. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథా చల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ను వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ రాజధాని ఎక్స్ప్రెస్ మరియు తలాష్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం గీత్ కథ చెల్లవు. మరిప్పుడు నెక్స్ట్ టైం కోసం అప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ యువ మరియు మీనాక్షి టేల్ ఆఫ్ త్రీ సిటీస్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టార్ట్ యూంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఇటీవల తుఫాను ప్రభావం కారణంగా 14 జిల్లాలోని 89 మండలాలు 351 గ్రామాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు 3 ప్రపంచ కప్పులు అందించిన మాజీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి ఈరోజు మంత్రి నారా లోకేష్తో అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలో అంధుల క్రికెట్కు రాష్ట ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కారుమంచి మేజర్ డ్రైన్ కాల్వను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2026 స్కోచ్ సిల్వర్ అవార్డు సాధించింది. ఈ నెల 26న ఢిల్లీలో జరిగిన స్కోచ్ సమిట్లో ఈ అవార్డును ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారి డాక్టర్ ఎస్ఎస్ విజయపద్మ అందుకున్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో అక్టోబర్ 3న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో జిల్లా కలెక్టర్ ఈరోజు ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. వివిధ కంపెనీలలో మొత్తం 800 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులని తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ మాట్లాడుతూ రాష్టంలోని దేవాలయాల్లో జరిగే ప్రధాన పూజా కార్యక్రమాలు కైంకర్యాల నిమిత్తం నిష్ణాతులైన అర్చకులను ఎంపిక చేసే నిమిత్తం ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఈరోజు నరసరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి మొత్తం 109 అర్జీలను స్వీకరించారు. చిత్తూరు సమీపంలోని రెడ్డిగుంట చెరువు వద్ద రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ అభివృద్ది పనులకు ఈరోజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూమిపూజ చేశారు. జిల్లాలో పర్యాటక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశం.

0: చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరమంటూ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మరి ఈ కృష్ణ తీరాన్ని. ముందుగా ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం ఈనాటి మరి ఈ ప్రోగ్రామ్ని. అందుకే మీకోసం లెనిన్ మూవీ నుంచి తమన్ గారి కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది,
2: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
3: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నెముక అని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం ఓ భరోసా కల్పించాలన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్ను, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంతోమంది ఆడపిల్లలకు మహిళా కానిస్టేబుళ్లు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణా సమయం వారి జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. ఏ పనైనా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణ గ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ
1: నేను సందర్భంగా స్వర్ణ గ్రామ స్వర్ణవాడు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలంటే స్ట్రీమ్ల మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకుంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
0: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు, ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది.

0: అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవరుచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: We begin the lifestyle for environment movement and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బిల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేరులు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు. దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డు ని మా టీం కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు మన దేశ ప్రధాన మంత్రి గారు మా టీం చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనేరులను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాదించారు.
0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫామ్ భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకోబోతు మరిప్పుడు నేను మీకు చెప్పబోతున్న అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మనలో చాలామందికి వెనీలా ఐస్ క్రీమ్ అన్న ఆ ఫ్లేవర్ అన్న చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ మనలో చాలామంది ఎక్కువగా తిన్నది కూడా అదే అయి ఉంటుంది. దానితో పాటు బనానా అరటిపండు అనేది కూడా ఆరోగ్యానికి చాలా అవసరమైన మేలైన పండు. ఒక్కసారి ఈ రెండు కలిపి ఒకే దానిలో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదేమి కొత్త రకం తయారనుకునేరు, కాదండి బాబు, కొత్త రకం వంటకం అంతకంటే కానే కాదు, ఇది రియల్గా న్యాచురల్గా వచ్చేటువంటి టేస్ట్. అది ఎలా అంటారా చెప్తా. హవాయి ద్వీపాల్లో ఎక్కువగా లభించేటువంటి బ్లూ జావా అరటిపండు ఒకటి దొరుకుతుందండి. దాని టేస్ట్ ఉంటుందండి అసలు. ఆహా, వెన్నెలా ఐస్ క్రీమ్ని అరటి పండులా తింటే ఎలా ఉంటుందో, సేమ్ యాసిటీస్ అలాగే ఉంటుందంట భయ్యా. ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదంట ఇటువంటి టేస్ట్. మీ వాళ్ళు కానీ మీరు కానీ అటు పక్కన వెళ్తే ఒక రెండు జోబులు పెట్టుకుని తెచ్చుకోండి, లేదా బ్యాగ్లో పెట్టుకుని, ఆ టేస్ట్ని అదిరిపోతుందంట. అది ఏంటో, సృష్టిలో ఎన్నో రకాల రుచులు ఉన్నాయి, అందులో ఇదొకటి. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం విశ్వనాథన్ సైన్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివ్ ద భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణా తీరంలో. మన మానవుల మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా కీలకమని ఎన్నో అధ్యయనాల్లో రుజువు అయ్యింది. కానీ ఇన్ని పరిశోధనలు జరగక మునిపే, అంటే ఇంతకంటే ముందే, ఒక ప్రముఖ శాస్త్రవేత్త గారు, ఎవరనుకున్నారాయనా, ఐన్స్టీన్ గారు, ఈ విషయాన్ని చాలా బలంగా నమ్మేవారంట భయ్యో. అది ఎంతలా అంటే, ఆయనకి రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా, ఏంటి ఆయన ఎన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నా కూడా, ఎంత బీభత్సమైన బిజీగా ఉన్నా కూడా, నిద్రకి మాత్రం రోజుకి 10 గంటలు కేటాయించేవారట. చూసారా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్లీప్. మరి ఎంత నిద్రపోతే అంత బాగా పనిచేస్తారేమో మహానుభావులు. ఏంటో మరి, కొంత కొంతమందికి అది కలిసి వచ్చేస్తావయ్యా, అదంతే మరి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, పాట వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ్యా ఎవరైనా కానీ సృష్టిలో ఒక్కసారే పుడతారు, ఒక్కసారి మాత్రమే ఉంటుంది ఆ ఛాన్స్ అనేది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బేబీకి మాత్రం 2 సార్లు జన్మించింది భయ్యా. అది ఎలా అంటారా? సింపుల్ భయ్యా, ఆ విషయం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేస్తాను మీకు. టెక్సాస్ నగరంలో ఆ టెక్సాస్కు చెందినటువంటి ఒక మహిళకు తను కడుపులో ఒక చిన్న ట్యూమర్ తొలగించేందుకు డాక్టర్లు నెలల నిండక ముందే ఈ బేబీ తల్లి గర్భం నుంచి బయటకు తీసి పక్కన పెట్టి ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ లోపల పెట్టేశారట. ఆ తర్వాత నెలలు నిండిన తర్వాత అదే బేబీ మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతంగా జన్మించిందంట. సో ఈ రకంగా ఈ బేబీకి 2 సార్లు జన్మించిందనమాట. ఉంటారండి కొంతమంది కారణ జన్మలు అని, అందులో వీళ్ళు ప్రప్రథములు, అదనమాట సంగతి. సో ఇప్పుడు మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మనమున కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలు వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి ఇదండి ఈనాటి కృష్ణా తీరం. మరిక నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మనం కలుసుకుందాం తర్వాత కార్యక్రమం మనసున మనసైలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత ఇతర

వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం, కర్నూలు మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ సదుపాయం కలగజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1 అక్టోబర్ బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్న కారణంగా పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈరోజు పరిశీలించారు. నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పీజీఆర్ఎస్లో స్వీకరించిన అర్జీలను నిర్దేశిత గడువులోగా పూర్తి పారదర్శకంగా పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ మొత్తం 334 అర్జీలు స్వీకరించగా వాటిలో 363 రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. గుంటూరులో డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేష్ణ సేన్ అధ్యక్షతన దక్షిణ తీర రైల్వే గుంటూరు డివిజన్కు సంబంధించిన 2వ డివిజనల్ అధికార భాష అమలు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార భాషా వ్యాప్తిని, కార్యాలయ పనుల్లో హిందీ వినియోగాన్ని మరింత పెంపొందించడానికి అవసరమైన మార్గదర్శకాలను ఆమె ఈరోజు జారీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించి వారికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఈరోజు సందర్శించి అక్కడి సాగు పద్దతులను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటల వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా.
5: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
6: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం

గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని

శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకోసిస్టమ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెము కాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి.
మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత

సాధించింది. సెమీస్లో నేపాల్ శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్స్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికితీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుశర్మ మాట్లాడుతూ, విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూసుకుంటే 7:18. మరి ఈ టైంలో మనమంతా మనసు మనసే అంటూ మూవీ క్విజ్ గేమ్ షో ఆడేస్తూ మనకు నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసున మనసై ప్రోగ్రామ్ని. మరి ఈరోజు నేను అడిగే ప్రశ్నలకి మీదైన సమాధానాలు పంపించాలి అంటే 0866 24 1 4 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం, మీ పేరు ఊరు జత చేసి వాట్సాప్ చేసేయడం అన్నమాట. సో మరిక ముందుగా రాబోతున్న మీకోసం మొదటి ప్రశ్న. సొంతం సినిమాలో సునీల్ వెంకటలక్ష్మి అంటూ ఆట పట్టించే నటి ఎవరు? ప్రశ్న మరొకసారి. సొంతం సినిమాలో సునీల్ వెంకటలక్ష్మి అంటూ ఆట పట్టించే ఆ నటి ఎవరు? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866 24 0866 0866 24 1 4 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ప్రశ్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మనసున మనసైలో. మరింత అక్కడ ఒక పరిస్టర్ గేను కదా, గుర్తున్నదా? సొంతం సినిమాలో సునీల్ పద్దాకల వెంకటలక్ష్మి అంటూ ఆట పట్టించే ఆ నటి ఎవరు అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరక్కడి నుంచి అంటే, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, బట్ పేరు పంపించుంటే కూడా ఇంకా బాగుండేది. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఓజా శ్రీష ఓంకార్ అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. హాయ్ అన్వర్ భయ్యా, హవ్ ఆర్ యూ, ఎలా ఉన్నారు అంటూ, ఐఎమ్ సూపర్ భయ్యా. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్తో. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుంచి వేముల పరశురాములు పద్మ గారు రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మోన్ గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత గారు రైట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. కనకరా ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కొక్కపేట ఆంటీ అంటూ రైట్ ఆన్సర్. అది ఇంకో సినిమాల క్యారెక్టర్ అండి, అది కూడా ఫేమస్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు, బట్ పేరు పంపించడం కూడా ఇంకా బాగుండేది. అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య అనుకో ఫ్యామిలీ, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, యాంకర్ ఝాన్సీ గారండి. అవునండి, అదే రైట్ ఆన్సర్. ఈ గ్యాప్లో ఇంకొక మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి పంపించేశారు, సేమ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అని. అదనమాట సంగతి, ఆన్సర్ ఈజ్ ఝాన్సీ గారు. అది నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒకే టికెట్పై 100 సినిమాలను చూపించిన చిత్రం ఏది? ప్రశ్న మరొకసారి, ఒకే టికెట్పై 100 సినిమాలను చూపించిన చిత్రం ఏది? మీకు క్లూ క్వాలిటీ ఇచ్చేస్తా, మన అల్లరుడి సినిమా. అదనమాట సంగతి. ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడ్ యువర్ ఫ్రెండ్స్, మీరు తాచ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా మనసున మనసైలవు. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా ఒకే టికెట్పై 100 సినిమాలను చూపించిన చిత్రం ఏది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి పంపించేశారు, కామారెడ్డి జిల్లా. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కడప నుంచి వినయ్ అన్వర్ అంటున్నారు, ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇప్పుడు కాదు. నెక్స్ట్ కనకరాఫర్ పెడర నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. మూసాబేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజాశ్రీష్ అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ గారు, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. కిషోర్ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. వేటపాలెం నుంచి, సారీ క్షమించాలి, పాలెం పోలయ్య గారు, ఆలగడ్డ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నుంచి వెంకటేష్ మహిమలత గారు, రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్.

అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అన్వర్ గారు నా ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. సైకం పోతరాజ్ గారు నసకుంట నుంచి, రైట్ ఆన్సర్. మేము ఇప్పుడే ట్యూన్ చేశాము యముడికి మొగ్గుడు సుధామణి పెడన నుంచి అంటూ, కాదండి రాంగ్ ఆన్సర్. రాజు ఫ్రమ్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి, రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి కొప్పు మల్లేష్ జుకు అదప్ప అంటున్నారు, రైట్ ఆన్సర్తో. రాజశేఖర్ రెడ్డి ఆధుని మండలం నుంచి హాయ్ శుభక్ సాయంకాలం అన్వర్ బ్రో అంటున్నారు. హాయ్ శుభ సాయంత్రం బ్రో, బట్ మన ప్రశ్నకు ఆన్సర్ లేదు బ్రో. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజ్ గారు, రైట్ ఆన్సర్. ఎన్ హేమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయ్ అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే నెక్స్ట్ తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు, బట్ పేరు కూడా పంపించడం ఇంకా బాగుండేది, అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే సుడిగాడు. సుడిగాడు క్యాప్షన్ ఉంటుంది కదా, ఒకే టికెట్పై 100 సినిమాలు అని, అదన్నమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. మహేష్ బాబు అండ్ టీం కలిసి వాడుకొని ఆడుకున్న ఈ పద్మశ్రీ గారు ఎవరో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. సూపర్ స్టార్ మన మహేష్ బాబు గారు అండ్ టీం కలిసి వాడుకొని ఆడుకున్న ఈ పద్మశ్రీ గారు ఎవరో మీకు తెలుసా? తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? మన సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ టీం కలిసి వాడుకొని ఆడుకున్న ఈ పద్మశ్రీ గారు ఎవరో మీకు తెలుసా అని. దానికి గాను మన ఫ్రెండ్స్ పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, కనకారావు ఫ్రెండ్ పెట్టి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, షోజా, శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించారు బట్ పేరైతే లేదు. నెక్స్ట్ అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుమని పేట నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియా అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మూరి గ్రామం నుంచి వెంకటేశం, హేమలత గారు, రైట్ ఆన్సర్. బట్ ఇంకొంచెం క్లియర్గా పెట్టుంటే బాగుండేది. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. ఎంఎంఎస్ నివాస్ నలపాడు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తాన్రావు, పెద్దమస్తాన్రావు గారు, రైట్ ఆన్సర్. పొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుంచి వేముల పరశురాములు, పద్మ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. గనకలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. ఎని హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలం పోలయ్య అలగడ్డ నంద్యాల నుంచి పంపించేశారు, గుడ్ ఈవినింగ్ అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, రైట్ ఆన్సర్ తో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్స్. ఇందాకటి దానికి, ఇప్పుడు దానికి. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చెప్పాలి రాజు గారు, రైట్ ఆన్సర్. కేదార్ వీరేష్ రాజౌలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. తదుపరి కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని గారు, రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి, రైట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగ్నాబాయి గారు ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్. అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన బ్రహ్మానందం గారు దూకుడు మూవీ, మరి ఈ సినిమాలో ఆ పద్మశ్రీ అనే క్యారెక్టర్ని మర్చిపోగలమా అండి? అసలు మామూలుగా ఉంటుందా? ఒక రేంజ్లో ఉంటుంది. అదనమాట సంగతి. మరి ఇది ఈనాటి మన ఈ మనసు మనసై మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే ఈనాటి మనసు మనసైకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. నెక్స్ట్ కలుసుకుందాం. డ్యూవెట్ డ్యూవెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే నుండి ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. సిబిఎస్ఈ త్రిభాషా విధానంలోని అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారిస్తూ, సిబిఎస్ఈ బోర్డు పరిధిలో ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2027 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సూచించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించే పల్లె పండుగ 3.0 కింద 11,085 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని పైడిపుట్ల బయలులో ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారులతో సమీక్షించారు. ఏనుగుల కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని, మనుషులపై దాడి చేయకుండా జాగ్రత్తలు

తీసుకోవాలని సూచించారు. ఇటీవల తుఫాను ప్రభావం కారణంగా 1734 హెక్టార్లలో ఉద్యాన పంటలకు, 190 మండలాల్లోని 1229 గ్రామాల్లోని 44029 హెక్టార్ల వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు అమరావతిలో ఈ మేరకు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం కర్నూలు మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వీన్కొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగోమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ సదుపాయం ఉంది. ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట ప్రపంచ రేబిస్ దినోత్సవం 2026 పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. కుక్క కాటుకు గురైనప్పుడు వెంటనే తగిన వైద్య సహాయం పొందడం ద్వారా రేబిస్ బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ఎంపీపీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మిరియాల శిరీషాదేవి, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ లాంఛనంగా ఈరోజు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు 62% మందికి ఈరోజు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో మయన్మార్, అండమాన్ ప్రాంతాల మధ్య మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు తిరిగి ప్రసారమవుతాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎంజాయ్ చేస్తుంటాం కదూ, మరింకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేసేద్దాం ఈ నాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. అంతవరకు ఆ నిజమైన ప్రేమ, ఆ స్పర్శ అనేది తెలియనంతవరకు ఏమీ తెలియదు. ప్రేమిస్తే హృదయం బరువెక్కుతుందని, ప్రేమించిన వారు ఎదురైనప్పుడు మనసు తడబడుతుందని, వారు మాట్లాడితే మనసు ఉక్కిరిబుక్కిరవుతుందని, ప్రేమలో పడితే ఇలాంటివన్నీ తెలియనివి ఇంకా చాలానే ఉంటాయి. ఇవన్నీ తెలియాలి అంటే నిజంగా ఒక్కసారి ఆ ప్రేమ స్పర్శ అనేది తగలాల్సిందే కదా. అది మనకి ఎదురైనప్పుడు జరిగేటువంటి ప్రతీది ఒక్కో రేంజ్లో ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలియాలి అంటే పిల్ల జమీందార్ చిత్రం నుంచి ఈ డ్యూయెట్ మీరు వినాల్సిందే.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. నచ్చిన అమ్మాయిని ప్రేమించడంలో తప్పు లేదు, ఆ అమ్మాయి కూడా తిరిగి ప్రేమించాలి అనుకోవడం మాత్రం మన చేతిలో లేదు. అయినా నడకల కులుకుల గ్రంథానికే రచయితలా కనబడే ఆ అమ్మాయిని, ఆ వైఖరిని మార్చి మన సొంతం చేసుకోవడం అంటే అది ఆషాఢమాసంలో కలిగే వయసు ప్రమాదం వంటిదే. ఇదేంటో మీకు తెలియాలి అంటే సోలో మూవీ నుంచి ఈ మెలోడియస్ డ్యూట్ మీరు వినాల్సిందే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్

0: pay in the world. Total amount of crude oil availability per day, I think, is about 104 million barrels. The world is only utilizing 94. So there's enough available. Aap 2014 ka daam dekh lo, 2021 ka daam dekh lo, 2026 ka daam dekh lo, aur 1,07,000 retail outlets are in the country. Ek jagah dry out nahi hua.
1: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 trillion లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
1: పారిశ్రామికాభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ది కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు ₹5 లక్షల ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ESIC ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్షయానం, అంకుర సంస్థలు, నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
3: రబీ హో యా ఖరీఫ్ హో దోనో ఫసలే హమారే లియే బహుత్ మహత్వపూర్ణ హై. ఇన్ కాన్ఫరెన్స్ మే హమ్ పూరీ ప్లానింగ్ కర్తే హై ఔర్ ప్లానింగ్ ఇస్లియే మహత్వపూర్ణ హై కి కహాన్ కమ్ బారిష్ హుయీ హై, కహాన్ జ్యాదా బారిష్ హుయీ హై, ఉపలబ్ధ సంసాధన జల్ జైసే హమారే పాస్ కితనే హై, మిట్టీ మే నమీ కితనీ హై ఔర్ ఇన్ పరిస్థితియో మే కహాన్ కౌన్ సీ కిస్మ్ జ్యాదా ఉపయోగీ రహేగీ. ఇస్మే హమ్ దల్హన్ మిషన్, తిల్హన్ మిషన్, ప్రాకృతిక్ ఖేతీ, వివిధీకరణ, డైవర్సిఫికేషన్, జిస్మే గేహూ కే అలావా బాకీ ఫసలో పర్ భీ ధ్యాన్, సబ్ చీజో పర్ విస్తృత్ ఔర్ వ్యాపక్ చర్చా కరేంగే.
1: దేశ ప్రగతి అభివృద్ధికి విద్యార్థులు దోహదపడాలని రాష్ట్రపతి

ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్ట్రపతి మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యురీ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పతకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పతకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉష నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పతకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా సెమీఫైనల్స్కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్ బహదూర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో 2 దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. తీయనైన ఊసలు చెప్పేవారు లేక ఒంటరిగా ఉన్న మనసుకు మ్రోగిన అందెల చప్పుడే ఆ పరిచయం. కలుతు నిద్రలో జారిపోయే కలలా ఉండక నీలి సముద్రంలో అలలాగా తోడై ఉంటే ఇక వారి ఇరువురి జీవితం ప్రతిరోజు ఉదయించే ఒక కొత్త రోజులా మారదా? ఇదంతా మాటలుగానే ఇలా ఉంటే పాటల రూపంలో వింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. అందుకే మీకోసం ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. మలిసంధ్య వేళలో వెచ్చగా తలదాచుకోవాలని

ఆ కోరిక ఏ ప్రేమికులకు మాత్రం ఉండకుండా ఉంటుంది చెప్పండి. నడిరే ఈ వేళలో ఆశతో తడుముకునే ఆ గొడవే తీయని కావ్యాలుగా మారి ఇరువురిని ఒక్కడి చేసే ప్రయాణమే జీవితం. ఇది కాస్త ప్రేమ కావ్యాన్ని అర్థం కాని భాషలో చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా, కానీ ఈ మాటలనే చాలా చక్కగా నేర్పరితనంతో రాస్తే ఒక పాటగా మలిచితే ఎంత బాగుంటుందో తెలుసా? అది తెలియాలి అంటే ఆజాద్ చిత్రం నుంచి ఈ పాటను మీరు వినాల్సిందే.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:05. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ గ్యాంగ్ లీడర్ మరియు కూలీ నెంబర్ 1. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. నెక్స్ట్ మీకు సరపోతున్న సాంగ్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ దొంగ దొంగ మరియు కొండవీటి దొంగ. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10:02. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత ముదుర గీతాలని వినిపించిన రాకాలి అంటూ

సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాకాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాకాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు మాయాబజార్ మరియు సారంగధార ఈ చిత్రాల నుంచి. ఈ మధుర గీతాలు మీకోసం.

భలే శాంతులే, భలే శాంతులే, భలే శాంతులే, భలే శాంతులే, లలలాహు లలలాహు లకీ శాంతులే, భలే శాంతులే, భలే శాంతులే, లలలాహు ల

0: మనకే మనకే మనకే మమ్మ మనకే.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు బందిపోటు మరియు ప్రేమించి చూడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు బుల్లెమ్మ బుల్లోడు మరియు అంతా మన మంచికే. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: బాబు నిన్నే బాగుందా?
1: అబ్బా ఎంత బాగుంది!
0: ఎంత